0: ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అతిథులకు విందులో ఏమేమి వంటకాలుండాలి? ఎలాంటి సంగీతాన్ని ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ కాబోయే పెళ్లి కూతుర్లకు వస్తాయి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలొస్తాయి. అయితే వివాహమన్నది ఒక ఉత్సవం కంటే మించినది. అవునా? ఉత్సవమంతా అయిపోయాక, అతిథులందరూ వెళ్ళిపోయాక అప్పుడు వివాహం ప్రారంభమవుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: నా పేరు శ్వేత.
1: నా పేరు పల్లవి. మరోసారి మీతో కలవగలిగినందుకు సంతోషిస్తున్నాను.
0: ఈరోజు మనం కొంత తమాషాగా గడపబోతున్నాం. మనం పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి సంతోషకరమైన సంబరాలు, అవునా? మనం ఈ అంశం గురించి మాట్లాడడానికి ఒక కారణముంది. చాలామంది అమ్మాయిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వారికి కొంత భయంగా ఉంటుంది కదూ. పల్లవి, ఇంతకు నీ పెళ్లి జరిగినప్పుడు నీకు కూడా భయం వేసిందా?
1: ఏం చెప్పమంటావు, నాకు భయంగా ఉండింది. అదే సమయంలో సంతోషం, ఉత్సాహం కూడా ఉండింది. అది నాకు క్రొత్తగా అనిపించింది. నేను 30 సంవత్సరాలు పైగా అవివాహితగానే ఉన్నాను. కొన్ని సంస్కృతుల వాళ్ళు నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకునేవాళ్ళు. అయితే అవివాహితగా నాకు గొప్ప అనుభవాలుండినవి. తరువాత వివాహం కొరకు సిద్ధపడ్డాను.
0: దేవుడు నీకు మంచి భర్తనిచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అయితే నీవు ఇంకా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. ఎందుచేతనంటే నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదూ.
1: అవును, మన శ్రోతలు కూడా ఈ విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా స్నేహితురాలు ప్రసన్న గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాను. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
0: అలాగే షారోన్ గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకరమైన విషయాలను మనతో చెప్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. వివాహం లేక దాంపత్యం అన్నది ఒక చిన్న తలంపుతో ప్రవేశించేది కాదు. అది చాలా ఆలోచించి చేసుకునే ఒక తీర్మానం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం లేక ప్రతిజ్ఞ. అయినప్పటికీ దేవుడు వివాహ వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయన దానిలో చాలా సంతోషించాడు. తన పిల్లలకు కూడా ఇలాంటి ఆనందమే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఎవరు పరిపూర్ణులు కారు, కాబట్టి ఏ దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ప్రసన్న గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
2: నేను నూతన వధువుగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులెవ్వరికీ దగ్గరలో లేను. మా అమ్మ నా పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అక్క మరో రాష్ట్రంలో ఉన్నది. ఇక మా మారుతల్లికి నేనంత సన్నిహితం కాలేదు. నేను ఒక యవనస్తురాలిని కాబట్టి అందరూ యవనస్తులలాగే పెళ్ళైతే చాలు అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులను, నా స్నేహితుల తల్లిదండ్రులను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను కదా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పు. స్వల్పకాలంలోనే నేను నా భర్తను సరిగా అర్థం చేసుకోలేదని గ్రహించగలిగాను. ఒక విషయాన్ని మీరు గమనించలేదేమో, పురుషులు స్త్రీల కంటే భిన్నమైనవారు. భౌతికంగానే కాదు సుమా, సూర్యునికి చంద్రునికి ఎంత తేడా ఉందో పురుషుని భావోద్వేగ అవసరాలకు మరియు స్త్రీల భావోద్వేగ అవసరాలకు అంత తేడా ఉంటుంది. దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు నాకు సహాయం చేయడానికి ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశాడు. ఆమె నాకు చాలా విషయాలు నేర్పించింది. క్రమేణా నా భర్తకు నాకు గల వ్యత్యాసాలను అర్థం చేసుకోగలిగాను. అయితే నేర్చుకునే అనుభవం జీవితాంతం వరకు ఉంటుంది. కాబట్టి నూతన వధువులకు నేనిచ్చే మొదటి సలహా ఏమంటే, మొదట వయసులో పెద్దవారు మరియు అనుభవజ్ఞురాలైన ఒక మహిళను ఎన్నుకోనండి. ముఖ్యంగా ఎవరి దాంపత్య జీవితం బాగుందో లేక మీరు ఆశించిన విధంగా ఉందో అలాంటి మహిళను మీకు సలహాలివ్వమని అడగండి. నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏమంటే, ప్రతిరోజు ప్రార్థనలో మీ భర్తను మరియు దాంపత్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. మీ భర్తను మార్చమని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మార్చమని మరియు మీ భర్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఈ రెండు సలహాలు మీకు సహాయపడతాయి. ఇక నేను ఇంతకుముందు చెప్పిన వ్యత్యాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. పురుషునికి ఉండే ప్రధానమైన భావోద్వేగపరమైన అవసరాలు మరియు వారు ముఖ్యమైనవని అనుకునేవి ఏమంటే, లైంగిక తృప్తి, కాలక్షేపం కలిగించే తోడు, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. ఇవి పురుషుల అవసరాలు. ఇక స్త్రీల భావోద్వేగపరమైన అవసరాలేమంటే ప్రేమానురాగాలు, సంభాషణ, నిజాయితీ మరియు దాపరికం లేనితనం, ఆర్థిక సహకారం మరియు కుటుంబం పట్ల సమర్పణ. మీరు గమనించారో లేదో కానీ ఈ రెండు జాబితాలలో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవవు. అలా అయితే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించగలుగుతారు? అందుకు చాలా కృషి చేయాలి మరియు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ వ్యత్యాసాలను గురించి వివరంగా చూద్దాం. పురుషుని జాబితాలో అన్నిటికంటే పైన ఉన్న అవసరత లైంగిక తృప్తి. స్త్రీ జాబితాలో ప్రధానమైనది ప్రేమానురాగాలు. ఇవి రెండూ భిన్నమైనవేనా? ఖచ్చితంగా భిన్నమైనవే. దేవుడు పురుషులను బలమైన లైంగిక ప్రేరణ గలవానిగా చేశాడు. అది మంచిదే. మహిళలుగా మనం దాన్ని గుర్తించి అందుకు సిద్ధంగా ఉండాలి. మహిళలుగా మనం ప్రేమ కోసం ప్రాకులాడుతాం. భర్త చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ప్రేమ ఉండాలని కోరుతాం. ఇద్దరి అవసరాలను గూర్చి మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఉండదు. ఇక పురుషుల జాబితాలో రెండవ అవసరం కాలక్షేపం కలిగించే తోడు. అలాగే స్త్రీలకు సంభాషణ ముఖ్య అవసరంగా అనిపిస్తుంది. పురుషుడేమో తన భార్య తనతో కలిసి పనిచేయాలంటాడు, స్త్రీ ఏమో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఈ విషయంలో సమస్యలొస్తాయి. మీ వివాహమై ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ ఇష్టమైన పని లేక ఇద్దరూ కలిసి చేయగల పని ఏమైనా ఉందా? ఉదాహరణకు నా భర్త ఎక్కువగా మాట్లాడరు, దీనిమంతా నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడైతే అతడు కనీసం ఒక చెవితోనైనా వినడం అలవాటు చేసుకున్నారు. అతని మౌనం చెడ్డది కాదని, తాను ఏమైనా చెప్పాలనుకున్నప్పుడే నాకు జవాబిస్తారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ అవసరం విషయానికొస్తే పురుషులకు ఆకర్షణీయమైన భాగస్వామి కావాలి. స్త్రీకేమో నిజాయితీ గల దాపరికము లేని భర్త కావాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. సామాన్య పురుషుడు ఏ ఫ్యాషన్ మోడల్నో లేక సినిమా తారనో తనకు భార్య కావాలని కోరుకోడు, కానీ అతని భార్యను గూర్చి గర్వించాలనుకుంటాడు. స్త్రీలమైన మనకు ఇది ఏమి నేర్పిస్తున్నది? దానర్థం ఏమంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా ఉండడం, మీ సంస్కృతికి తగిన దుస్తులను వేసుకోవడం, ఉన్నవాటితోనే ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. జుట్టును కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముడుచుకొనండి. గోర్లను కూడా శుభ్రం చేసుకుని చక్కగా కత్తిరించుకోవాలి. మృదువైన చర్మం కొరకు అవసరమైతే క్రీమ్ కూడా వాడవచ్చు. మీ పక్షంగా కొంత కృషి చేస్తే మీ భర్తను సంతోషపరచవచ్చు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. స్త్రీల అవసరత అయిన నిజాయితీ మరియు దాపరికం లేని తనమును గూర్చి మిగిలిన విషయాలను గూర్చి మరో కార్యక్రమంలో చెప్తాను. అంతవరకు మనం చెప్పుకున్న విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అలాగే ఈ అంశాలను గూర్చి ప్రార్థించండి మరియు మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసుకోగలరో ఆలోచించి ప్రయత్నించండి. మీ భర్త కొరకు, మీ దాంపత్య జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించడం మర్చిపోవద్దు. వివాహమన్నది దేవునిచే నియమించబడింది గనుక అది మంచిది. దేవుడు పురుషుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు మరియు స్త్రీ ఎలా ఉన్నదో అలాగే సృష్టించాడు. కాబట్టి ఇద్దరూ మంచివాళ్లే. ఒకవేళ మీరు నూతన వధువు అయితే జీవితకాలమంతటి కొరకు వివాహం చేసుకున్న పురుషుని గూర్చి తెలుసుకోవడం మీకు ఉత్సాహంగా ఉండవచ్చు లేక ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయనను అడగండి, అంతే చాలు.

0: బైబిల్లో తీతుకు రాసిన పత్రిక అనే చిన్న పుస్తకం ఉన్నది. 2వ అధ్యాయంలో చాలా మంచి సలహా ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుండి నేర్చుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వృద్ధులైన స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకు? యవనస్తుల కంటే వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. వారికంటే వీళ్ళు ఎక్కువ అనుభవజ్ఞులు గనుక వారి జీవితంలో నేర్చుకున్న వాటిని యవనస్తులకు నేర్పిస్తారు. అందుకే షారోన్ గారు వచ్చారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వారి వయసు మా అమ్మ వయసుతో సమానం. నా వివాహానికి ముందు రోజు కూడా నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు కూడా వింటారు కదూ
1: శ్రోతలు. పల్లవి తన పెళ్లి కొరకు ఎలా సిద్ధపడిందో మీరు విన్నారు కదూ. అది ఆమె జీవితంలో చాలా గొప్ప రోజు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో విన్నాము. ఆమె పెళ్లికి ముందు ఆమెతో నేను చెప్పిన విషయాలను మీరు కూడా వినాలని కోరుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందేశం మీకోసమే. నేను చెప్పబోయే ప్రాముఖ్య సూత్రాలు కేవలం వివాహ సంబంధానికే కాదు, ఏ సంబంధంలోనైనా అవసరమే అని నేను గ్రహించాను. ఈరోజు నేను అందమైన పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా పాదాలు అంతగా అందంగా ఉండవు. మీరే చెప్పండి, అందంగా ఉంటాయా? ఎవరైనా పెద్దగా చప్పుడు చేసుకుంటూ కాళ్ళీడుస్తూ నడవడం మీకు ఇష్టముండదు కదా? చాలామంది పాదాలు వికారంగా, సాధారణంగా వాసన కొడుతూ మురికిగా ఉంటాయని అనుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? దేవుడు మనకు పాదాలను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనకు రెక్కలనో లేక మరేమైనో ఇవ్వవచ్చు కదా. బహుశా మనం ఒక స్థలము నుండి మరో స్థలానికి నడిచి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆయన తలంచి ఉండవచ్చు. అందుకే మనకు కాళ్లనిచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు చాలా నచ్చింది. అదేమంటే, మన కాళ్లు మన ఇష్టం వచ్చిన స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. మనం ప్రేమించే వారి వద్దకు, మనం ఎవరితో ఉండాలని కోరుతామో వారి వద్దకు కూడా మనల్ని తీసుకుని వెళ్తాయి. ఒకసారి చాలా రోజులు ప్రయాణం చేశాక నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు 2.5 సంవత్సరాల వయస్సున్న నా మనవరాలు కత్రినా నన్ను ఆహ్వానించిన విధానం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ పాప పరిగెత్తి వచ్చి నా కాళ్లపై పడి పదే పదే నా కాళ్లను ముద్దు పెట్టుకోసాగింది. నిజంగా అది వర్ణింపసఖ్యము గాని గొప్ప ప్రేమ. ఆమె నా మురికి కాళ్లను ముద్దు పెట్టుకునే అంతగా నన్ను ఎందుకు ప్రేమించిందో తలంచుకున్నప్పుడెల్లా నా హృదయం కరిగిపోతుంది. ఆమె తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా ఆమె సందేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను చూడలేకపోయాను అని చెప్పిందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఉజ్వలమైన వధువుగా ఉండడానికి నేను పాదాలను గూర్చి ఎందుకు చెప్తున్నాను? పాదాలకు వివాహానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీకోసం బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. అందరూ మీ బైబిల్ తెరచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మరోసారి చదువుతున్నాను, వినండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. పల్లవి, నేను నీ పాదాలను చూడకుండానే అవి ఉత్తమమైనవని చెప్పగలను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరమైనవి కదా, అవి నీ పాదాలే. వారం వెంబడి వారం నీవు యేసుక్రీస్తు సువార్తను మరియు ఆయన ప్రేమను మాకు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నావు కదా. సమాధాన సువార్తను ప్రకటించేవారిలో నీవు ఒకదానివి కాబట్టి నీకు అందమైన పాదాలున్నాయి. సమాధాన సువార్తను మరియు దేవుని ప్రేమను ఇతరులకు అందించే వారందరికీ ఇది వర్తిస్తుంది. మన పాదాలు అందమైనవి. రోమా 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే వ్రాయబడింది. అయితే నీ పాదాలను మరో విధంగా కూడా చూడగలుగుతున్నాను. నీవు వివాహము అనే సాహసములోనికి ప్రవేశించాక దానిని విజయవంతం చేయడంలో లేక విఫలం చేయడంలో నీ పాదాలు ప్రత్యేక పాత్రను వహిస్తున్నాయని గుర్తుంచుకో. నీవు గమనించే ఉంటావు, వివాహములో ఇద్దరు మనుషులు జీవితములో కలిసి నడవడానికి తీర్మానం చేసుకుంటారు. జీవితములో కలిసి నడవడం అన్నది అందమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య వివాహం అన్నది దేవుని మొట్టమొదటి ఆలోచన. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేస్తాను అని అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. ఆనాటి నుండి కూడా మానవ జాతి పట్ల దేవుని ప్రణాళికలో వివాహము విశిష్టమైన భాగంగా ఉన్నది. వివాహం అన్నది మానవ చరిత్ర కొనసాగింపు కొరకైన రూపకల్పన. ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా సిద్ధపడి మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆమె ఆమె భర్త పరిశుద్ధ వివాహం అనే అద్భుతమైన పరిశుద్ధ వేదికపైకి అడుగెడుతున్నారు. దానిని దేవుడే పరిశుద్ధపరిచాడు. పెళ్లి కూతురుగా అందమైన దుస్తులలో ముఖంపై చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తారు. అందరి కళ్ళు పెళ్లికూతురుపైనే ఉంటాయి. అయితే మీరు చాలా సంవత్సరాల నుండి ఒక అందమైన పెళ్లికుమార్తెగా ఉన్నారని మీకు తెలుసా? అది ఎలా? నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకోబోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీ పెళ్లి దుస్తులలోనే మీరు పెళ్లికుమార్తె కాలేదు. కానీ మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించిన రోజు నుండే మీరు సంఘములో ఒక భాగముగా, అనగా క్రీస్తు వధువుగా ఉన్నారు. మీరు అలా ఆయనలో సంపూర్ణులుగా చేయబడుతున్నారు. ఈ విషయమే బైబిలులో కొలసీలకు రాసిన పత్రిక 2:10 వ్రాయబడింది. యేసులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవిత మార్గంలో మీ భర్త మీతో పాటు నడుస్తాడు. అయితే మీ భర్త కంటే ఎక్కువగా మీరు ప్రతిరోజు దినమంతా యేసుతోనే నడవాలి. మీ భర్త మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగల పరిపూర్ణుడు కాడు, కాని యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ఆయన మీతో ఉంటే ఏ పరిస్థితిలోనైనా, అనారోగ్యమైన, నిరుత్సాహమైన, ధనం లేక స్వేచ్ఛ కరువైనా, ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు మరియు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, మళ్లీ పాదాలను గుర్చిన విషయానికి వద్దాము. రోమా 10:15 సమాధాన సువార్త ప్రకటించువారి పాదాలు సుందరమైనవి అని చెప్తున్నది. సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. శ్రోతలు, మీ పాదాలు సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. ముఖ్యంగా మీ కుటుంబంలో భర్తతో కుటుంబస్తులతో సమాధాన సువార్తను ప్రకటించాలి. గమనించండి, ప్రేమ, సమాధానాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కుటుంబంలో ఈ రెండూ ముఖ్యమే. ప్రేమ అన్నది ఒక ప్రశస్తమైన వరము. అది శ్రద్ధ, సహవాసము, మృదుత్వము మరియు అవగాహన లేక జ్ఞానమునకు సంబంధించింది. అంటే ప్రతి ఒక్కటి, అనగా మీ దుఃఖాలన్నీ, అలాగే మీ సంతోషాలు, మీ కలలు, మీ బాధలు మరియు ఆందోళనలన్నిటినీ, ఇంకా చెప్పాలంటే మీ జీవితాన్నంతా ఒకరితో మరొకరు పంచుకోవడం. ఇట్టి సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. బైబిలులో మరొక వచనం, అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయానికి కావలి కాస్తుంది అని చెప్తుంది. మీరు దేవుని సమాధానాన్ని హత్తుకొని ఉంటే మీ హృదయం, మీ భావోద్వేగాలు కావలిలో ఉంచబడతాయి మరియు సురక్షితంగా ఉంటాయి. మీరు దేవునిలో నమ్మకముంచి ఆయన శాంతిని, ముఖ్యంగా మీ కుటుంబంలో దేవుని సమాధానాన్ని సొంతం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడని మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. ఇక నా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరో కార్యక్రమంలో వివాహమనే పరిశుద్ధ నేలపై అడుగుపెట్టిన మీ పాదాలను సుందరంగా ఎలా ఉంచుకోవాలో మరికొన్ని ఆచరణాత్మకమైన అంశాలను చెప్తాను. అంతవరకు ఇప్పుడు విన్న సత్యాలను జ్ఞాపకం ఉంచుకొనండి, మీ కుటుంబ జీవితంలో అనుసరించండి. మీరు అందమైన పాదాలు గల మహిళలు అని అందరి మన్నన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
0: శ్రోతలు, నూతన వధువులను గూర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని మీరందరూ సంతోషించారని నమ్ముతున్నాను. నేను వివాహం చేసుకొనక ముందు నాలో కలిగిన కొన్ని తలంపులను, భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లి అన్న మాట వినగానే నా కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. సంతోషంతో కాదుగాని నాకు చాలా దుఃఖం వచ్చింది. కాని అలా కాలం గడుస్తున్న కొలది నా స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోసాగారు. చివరికి నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. ఒకవేళ నాలోనే ఏదైనా తప్పుందేమో, నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదేంటి అని బాధపడేదాన్ని. తరువాత దేవునిపై కోపం వచ్చింది. నన్ను ఇలా సృష్టించాడు కాబట్టి అది ఆయన తప్పు అనుకునేదాన్ని. అలా చాలా కృంగిపోయాను. ఆ సంవత్సరాలన్నీ నేను సంతోషంగా లేను. కానీ ఆ సమయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం స్త్రీకి సామాన్య విషయమైతే ఆమెకు వివాహం కాలేదు అంటే అందులో ఆమె తప్పేమీ లేదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ప్రతి మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు. ప్రతి ఒక్కరూ ఆయన చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అవివాహితగా ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోనండి. మీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మండి. దేవుడు సరైన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయంలో మీరు ఆయనను నమ్ముతున్నారా? మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. ఇంకా వివాహం కానివారు, అవివాహితులుగానే ఉండిపోయిన వారు దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంది గనుక నీ రెక్కల నీడలో మేము క్షేమంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరి కోసం, ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థిస్తున్న అవివాహితులను, ఇంకా వివాహం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ ఒకసారి దృష్టించండి ప్రభు. వారిని మీరు చూస్తున్నారు. వారి పట్ల మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారిలో కొంతమంది తాము తృణీకరించబడిన వారమని తలుస్తూ ఉండవచ్చు. ఇందులో మా తప్పు ఏముంది అని రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ అందమైన ప్రతి స్త్రీని మీరు ప్రేమిస్తున్నారు. దయచేసి వారికి అట్టి నిరీక్షణనివ్వండి. వారి అవసరాలన్నీ తీర్చండి. గొప్ప నిరీక్షణను దయచేయండి. ఒంటరితనంలోనూ దాగి ఉన్న ఆశీర్వాదాలను వారు పొంది ఆనందించేలా కృపచూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వేత, మన కార్యక్రమం సమయం అయిపోవచ్చింది కదూ.
2: పల్లవి, మనం వెళ్ళిపోకముందు మన ఆభరణాల పెట్టెలో నుండి ఒక చిన్న రత్నాన్ని మన శ్రోతలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకు అవసరత ఉన్నప్పుడెల్లా దాన్ని తీర్చడానికి దేవుడు మనతో ఉన్నాడని ఈ చిన్న పద్యం చెప్తుంది. మనం పీల్చుకునే గాలి మన చుట్టూ ఆవరించినట్లే దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది. మన గుండె చప్పుడు వినబడినంత దగ్గరగా, మన ప్రార్థన ఉన్నంత సమీపంగా, మరియు మనకు అవసరమైనప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
0: శ్రోతలు, మీరు అవివాహితగా ఒంటరిగా ఉన్నారా? మీకు దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
2: మీరు వివాహితనా? మీకు కూడా దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు.
0: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు కూడా దేవుడు అవసరం. వారి జీవితంలో జరగబోతున్న గొప్ప మార్పులో దేవుని సహాయం తప్పకుండా కావాలి.
2: పల్లవి, వచ్చే వారం మనం మన శ్రోతలందరూ ఇదే అంశం గురించి మరీ ఎక్కువ నేర్చుకోబోతున్నాం. మళ్లీ నూతన వధువుకు సలహాలివ్వబోతున్నాం.
0: వివాహమయ్యాక మహిళలకు కలిగే మార్పులేవో, వారు ఎలా జీవించాలో షారోన్ గారు కూడా నేర్పిస్తారు.
2: శ్రోతలు, ఈలోగా ఇప్పుడు మీరు నేర్చుకున్న సత్యాలను మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళు కూడా వచ్చేవారం ఈ కార్యక్రమం వినేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను, నూతన వధువులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నా చెల్లించిన గొప్ప దేవ, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు ఎలా స్తుతులాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

మహిమ గల సంఘము, కృపలో నిలిచిన సంఘము, కృత నిబంధన సంఘము, అది యేసుతో నిత్య నిబంధన చేసిన

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

లూకా చాప్టర్ 15 ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ప్రాక్టికల్ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఇందులో ఒక పారబుల్ మాత్రమే కాదు, ఇది లైఫ్కి కావలసిన అవసరమైన విషయంగా ఉంది. నంబర్ 1, తప్పిపోయిన గొర్రెపిల్ల. దీని గురించి గతంలో చూశారు, దీన్ని ఫాలో చేసేవారు గత నమోదు చూడండి. 2వది, పోగొట్టుకున్న కాయిన్. ఈరోజు నమోదులో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ది ప్రొడిగల్ సన్.

0: పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఈ స్టోరీ ఎన్నిసార్లు అంటే చాలాసార్లు విన్నాం. అదేమంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు, ఆ స్టోరీ ఒకడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, అలా అని ఆ స్టోరీ చిన్న కుమారుడు చిన్న కుమారుడు అని చాలాసార్లు విన్నాం. నా ప్రశ్న ఏంటంటే, దీంట్లో నుండి పారాబుల్ డీకోడ్ చేసి పలు రహస్యాలు మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముకుడే రహస్యాలను బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ఇందులో ఏం చెప్పాలని ఆశించుచున్నాడు? ఈ కథ ఎందుకని ఇలా అమర్చబడింది?
1: యాక్చువల్గా మనం గత రెండు ఎపిసోడ్స్లోనూ మీరు చెప్పినట్టుగా తప్పిపోయిన గొర్రె, కనబడని నానెమ్మ గురించి చెప్పుకున్నాం. ఇవి రెండునూ వచ్చి, ఒకటి బయట కనబడకుండా పోయింది, మరొకటి లోన కనబడకుండా పోయింది. ఈ బయట కనబడకుండా పోయింది, కనిపెట్టడానికి శబ్దము తప్ప మరి ఏది కూడా కుదరదు. అయితే లోన కనబడంది కనిపెట్టడానికి దీపాన్ని వెలిగించి వెతకాలని ఉంది. సో ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఇవి రెండునూ రెండు కనబడని స్థలము, రెండు విధాలైన వెతుకులాట, రెండు విధాలైన కనిపెట్టడం. దీన్ని మనం ఎలాగ చూడగలుగుతామంటే, ఒకటి సంగములో చూశాం, మరొకటి వెలుపల కనబడకుండా పోయిన వారిని చూశాం. అంటే వారిని కనిపెట్టాల్సిన బాధ్యతను తెలుసుకున్నాం. ఈ రెండు పారబుల్స్ను చేరి ఈ మూడవ పారబుల్లో వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం దానిగూర్చే చూడబోతున్నాం. యేసుక్రీస్తు ఉపమానం మీరు చెప్పినట్టుగా 2000 సంవత్సరాలుగా చెప్పబడుతూ ఉంది. దీని బేస్లో ఎన్నో చలనచిత్రాలు వచ్చాయి, ఎన్నో స్కిట్సు వచ్చాయి, డ్రామాలు వేశారు, ఎన్నెన్నో చేశారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మెసేజ్ ఇవ్వబడ్డాయి. అయినా ఇంకా అందులో మెసేజ్ ఉందంటే అప్పుడు ఈ ఉపమానం వెనుక ఎన్నుంటాయో చూడాలి. వస్తూ ఉంది. ఇదే బైబిల్ మహాత్మ్యము. ఇందులో రెండు ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి, మనమందరము కూడా, మనందరి దగ్గర ఒక అలవాటు ఉంది. అదేంటంటే, విలన్కి మనము హైపిచ్చే అలవాటు పడ్డాం. విలన్నే మనం అధికంగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో తండ్రి వద్ద నుండి ఒక కుమారుడు వెళ్ళిపోయాడు, దూరమయ్యాడు అని ఇలాగ చూస్తూ ఉన్నాం కదా.
0: తండ్రి
1: ఆస్తినంతా వేస్ట్ చేశాడు. ఇది మామూలుగా చెప్పుకునేటువంటి ఒక విషయంగా ఉంది. అప్పుడు ఇందులో వచ్చి ఎవరు చిన్న కుమారుడు, ఎవరు ఆ పెద్ద కుమారుడని చూసినప్పుడు, ఈ ముందు చెప్పబడిన రెండిటిని మనమొక కంపారిజన్, ఎందుకు యేసు ఒకదాని వెనుక ఒకే అధ్యాయంలో చెప్తున్నాడు, అందులో ఏంటి కంపారిజన్ అని అడిగినట్లయితే, ముందు రెండు కనబడకుండా పోయాయి కదా. ఈ మూడవ పారబుల్లో ఎప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటామంటే, చిన్న కుమారుని గురించే మాట్లాడుతున్నాం. అతనికి మరొక ముద్ర కూడా వేశాం, తప్పిపోయిన కుమారుడు.
0: తప్పిపోయిన కుమారుడనే అతన్నే విలన్గా మార్చాం.
1: ఈ తప్పిపోయిన కుమారుడనే ఓడే బైబిల్లో లేదు. దేవుడు అతన్ని తప్పిపోయినట్టుగానే చూడాల, చివరి వరకు చిన్న కుమారుడిగానే చూస్తాను. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు, తప్పిపోతూ ఉన్నాడు.
0: అవును.
1: సో ఈ చిన్న కుమారుడే ఆ యొక్క గొర్రె, కనబడకుండా పోయిన గొర్రె, బయట కనబడకుండా పోయినవాడు. ఇంటిలోనే కనబడకుండా పోయింది కదా నానేము, అది ఎవరు అని అడిగినట్లయితే, అదే ఈ పెద్ద కుమారుడు, ఆ ఎల్డర్ సన్. అతను ఇంట్లోనే కనబడకుండా పోయాడు. ఇప్పుడు ఈ రెండింటిని గుర్చే డిఫరెన్స్ చూడబోతున్నాం, సరేనా? ఒకటి, బయట కనబడకుండా పోయింది, లోన కనబడకుండా పోయింది అని చెప్పేప్పుడు బయట కనబడకుండా పోయింది ఎవరు అంటే, ఇంటిలో ఉండి ఆస్తిని వేరు చేసుకుని బయటికెళ్ళినది
0: అతడు తెలిసి అడుగుతున్నాడు. తప్పిపోయాడనేది ఒకటి, వీడైతే నాకు ఆస్తిని భాగం పంచమని అడుగుతున్నాడు, అదే రైట్ అని అడుగుతున్నాడు. అదేమంటే, కోపంలో ఇది చెబితే తండ్రి ఊండవుతాడని తెలుసు, తెలుసుకుని రైట్స్ని అడిగి పంచుకుని పోతున్నారు.
1: ఆ రైట్కైనా ఒక విషయం అతని మాటలో ఉంటుంది, అదే ముఖ్యం. ఏంటంటే, ఈ పెద్ద కుమారుని దగ్గర లేని ఒక మాట ఈ చిన్న కుమారుని దగ్గర ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇది 3 సార్లు ఉంటుంది. పెద్ద కుమారుని దగ్గర ఆ మాటే ఉండదు. ఏంటని అడిగితే, ఈ చిన్న కుమారుడే తండ్రి అని సంబోధిస్తాడు.
0: ఓ,
1: మీరు పెద్ద కుమారుణ్ణి చూడండి, తండ్రి అని పిలవడు ఇందులో. తను అతడేం చెప్తాడంటే, ఇన్ని ఏండ్లు నేను సేవించానంటాడు, ఐ సర్వ్డ్ యూ అని అంటాడు. బట్ ఇక్కడ ఇతన్ని చూసినట్లయితే, మీరు చెప్పారు కదా రైట్, ఆ రైట్ అతనికి ఎందుకు వచ్చింది, అథారిటీ ఎందుకు వచ్చిందంటే, ఇతడు నా తండ్రి, తండ్రి అన్న స్థానములో కుమారునిగా తనకైనది ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇది ఏ దృక్పథములో చూస్తున్నామంటే, కుమారుని యాంగిల్లో చూడలేదు, తండ్రి యాంగిల్లో చూస్తున్నాం. మరో విధంగా ఎలా చూస్తున్నాం, తండ్రి సంపాదించిన ఆస్తి నాశనం చేస్తాడు, పిల్లడు అడుగుతున్నాడు ఎంత మోసమైన కుమారుడు అనేదేగా చూస్తున్నాం. తండ్రి యాంగిల్లో ఇది వేరేలాగుంది. ఆయన ఎలాగని మనం చూసినట్లయితే, ఇది నేను సంపాదించిందే, నా ఆస్తే, అడిగేది నా బిడ్డ. వాడు నన్ను తండ్రి అన్న అథారిటీలోనే అడుగుతున్నాడు, నేను సంపాదించాను, నా ఆస్తిని ఇవ్వమని అడగల, మాకు మీకైన దానిలో నుండి మా ఇద్దరికైనది భాగించి ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఇతనికి ఈ అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి అనడం వల్లే కదా వస్తుంది. ఈ ఆస్తిని అడగడానికి అతనికి ఏం రైట్స్ ఉంది? తను సంపాదించింది కాదు, లేక వేరే విధంగా తన తాత నుండి వచ్చింది కాదు. తను అడిగేదేంటి, తండ్రి ఆస్తిలో నుండి 2 భాగాలు చేయమంటున్నాడు. అప్పుడు ఈ ఆస్తి రావడానికి కారణమే తను తండ్రిగా ఉండడమే. ఇది ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అతడు ఏ అధికారాన్ని బట్టి అడుగుతున్నాడు? నేను నీ కుమారుణ్ణి, నాకీ ఆస్తిలో భాగముంది, దాని వేరుచేయమంటున్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇది నేను సంపాదించా, నేను నీకివ్వను అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం? పిల్లోడికి మనకి ఉన్న రిలేషన్షిప్ని తెగొడుతున్నాం. కానీ అక్కడ రిలేషన్షిప్ని తెగొట్ల. అక్కడ చూడొచ్చు, మారు మాట్లాడక ఆస్తిని పంచిపెట్టినట్టుగా ఉంటుంది. మీరక్కడ చూడండి, లూకా 15:12, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను, ఇచ్చేశాడు. తండ్రి ఎక్కడ కూడా అతన్ని ఎదిరించి మాట్లాడలేదు, ఒకచోట కూడా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు మీకు ఒక సందేహం కలుగుతుంది చూడండి, అది ఎలాంటి సందేహం అంటే, ఈ విధంగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేది ఒక వాక్యము. అడిగినప్పుడు చూసినట్లయితే అనేక మంది నాకు కారు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని యేసును అడుగుతున్నారు. ల్యాండ్ లేదు, ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు వీరు అడిగిన వెంటనే యేసుని నామమును అడుగుతున్నారు. దొరుకుతుందా లేదా?
0: దొరుకుతుంది.
1: దొరుకుతుంది. దొరికిన వెంటనే వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు వీరడిగింది సరి అయిన ప్రార్థనేనా అనేది ప్రశ్న. అనేక మంది ఇది అక్సెప్ట్ చేయొచ్చు, లేక అనేక మంది ఇది అర్థం చేసుకోకుండా పోవచ్చు. అయితే నిజమిదే, నా నామమున మీరు నన్నేం అడిగినను అనే దాంట్లో అది దేనిగూర్చి స్పష్టంగా చెప్తున్నాడో అది తెలియజేయబడుతుంది. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. డోంట్ ఆస్క్ దిస్, ఓల్డ్లీ థింగ్స్ అనేటువంటిది అర్థం.
0: ఆయన
1: వేరే లెవెల్లో అడగమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందరూ ఒక వాక్యాన్ని తీసుకుంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి ఎంతో నిశ్చయంగా ఈవులనిస్తాడు కదా.
0: అది మాత్రమే కాకుండా నీతిమంతుడైన జడ్జి వద్ద మళ్ళా అడుగుతున్నాడు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దేవుడు.
1: అప్పుడు ఈ చోట మీరు చూసినట్లయితే, వీరడిగినప్పుడు నేను ఇస్తాను ఇస్తాను అంటున్నాడు కదా, ఏదని చెప్పి లూకాలో చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును కదా అంటున్నాడు. కాబట్టి ఆ చోట దేవుడు చెప్పేది హోలీ స్పిరిట్, ఓల్డ్లీ థింగ్స్ కాదు. మరలా వీరందరూ ఈ చిన్న కుమారునిలాగా ఉన్నారు. దేవుడు ఇస్తున్నాడు, నేను లేదని చెప్పడంలా. ఎందుకంటే చిన్న కుమారుడు అడిగేప్పుడు ఆయన ఏం చేయలేదు,
0: లేదని
1: చెప్పలేదు.
0: రిలేషన్షిప్ బేస్ లో
1: నీవు నా నామమును అడుగుతున్నావు. రిలేషన్షిప్ దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఉంది. ఎస్తేరును రాజకుమార్తెగా అలంకరించి తెస్తున్నారు. అలా తెచ్చి ఆమెకు రాజకుమార్తెగా ప్రాక్టీస్ ఇస్తున్నారు వారు. ఆమె వలె అనేక స్త్రీలకు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక వాక్యం ఉంది, అలా ప్రాక్టీస్ తీసుకునేవారు రాజునొద్ద రాణిగా నియమింపబడేవారు. ఏది అడిగినా దొరుకుతుంది, అది అక్కడ రూల్. వారు అడిగేవన్నీ అక్కడ దొరుకుతాయి. అప్పుడు అందరికీ వారికి కావలసినవి తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎస్తేరు ఏది కూడా అడగలేదని ఉంది. ఇప్పుడు మీరు దేవుని దగ్గర ఏది అడగాలి, ఏది అడగకూడదనేది ఉంది. ఇది అడగవచ్చా? కాని దొరుకుతుంది. మీరు అడిగితే ఖచ్చితంగా ఏమవుతుంది? దొరుకుతుంది. కానీ అడిగితే ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మీ దగ్గర ఉండేటువంటి ఒక
0: కెపాసిటీ.
1: అడుగుతూ ఉన్నాం. ఇప్పుడొచ్చి మీరు అడిగేటువంటిది ఏదై ఉండొచ్చు, ఏది కాకపోవచ్చు అనేది మనకు తెలీదు. అందువల్ల హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, మీరు అడగవలసినది ఏదై ఉన్నదో మీరు ఎరుగరు గనుక మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా ఉండేందుకు శక్తిమంతుడై ఉన్నాడు.
0: మనం అడిగేది తెలియకపోయినా దాన్ని తెలియదనే చెప్తున్నాడు.
1: అది తెలీదు అంటున్నాడు, మీకు అడగడమే తెలియదు.
0: ఎందుకంటే మన లెవెల్ ఇక్కడే ఉంది.
1: నేను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు ఒక గొప్ప పోస్టింగ్, ఒక దేశానికో రాష్ట్రానికో పిఎంఓ సీఎం అనుకోండి, వారిని వెళ్ళి చూడాలి. వారిని చూడటానికి నాకు ప్రోటోకాల్ని క్రాస్ చేసి ఒక నెల క్రితం అపాయింట్మెంట్ తీసుకుని అన్నీ చేసి ఆయన ముందు వెళ్ళి కూర్చుని మీరు 6 మంత్స్గా నన్ను చూడాలని ట్రై చేస్తున్నట్టుగా వినపడింది. సో అందువల్ల మీకు పర్మిషన్ ఇచ్చాను, యూ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్ టైం, మీకేం కావాలో నన్ను అడగండి అంటే, మా ఏరియాలో ఒక స్వీట్ కోర్ట్ ఉంది రాజా, నాకొక కిలో హల్వా కొనిస్తే నాకు బాగుంటుంది అంటే ఎలాగుంటుంది?
0: అది ఎలా ఉంటుందంటే ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది.
1: ఆయన ఇన్సల్ట్ చేసేదిగా ఉంది. ఏది మనము ఎవరి దగ్గర ఏం అడగాలనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక తండ్రి దగ్గర కూర్చుని ఇంట్లో చాక్లెట్ అడగచ్చు, అన్నీ అడగచ్చు. ఇదే మీరు ఒక డిఈఓ ఆఫీసర్ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? ఒక కాలేజీలో సీట్ అడుగుతారు. అవునా? ఎవరి దగ్గర ఏం అడగాలో ఉంది. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ఏం అడగాలి?
0: ఆయన లెవెల్లో ఆయన ఎదురు చూసే విషయాన్ని
1: అడగాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏమడిగాడు? తండ్రి అన్న స్థానాన్ని పెట్టుకుని
0: సొత్తు అడుగు,
1: ఆస్తిని నశించిపోయే విషయాన్ని అడుగుతున్నాడు. తండ్రిక, నువ్వు నా రిలేషన్షిప్లో అడుగుతున్నావు, సరే నేను ఇస్తాను, ఇది నాశనమవుతుందని తెలుసు, యు టేక్ ఇట్ ఓవర్.
0: అది కూడా ఇస్తున్నాడు.
1: ఇదే ఈరోజు దేవుడు అనేక మందికి ఇస్తున్నాడు. వీరేమనుకుంటున్నారని చూస్తే, మనం అడిగేవన్నీ దొరుకుతున్నాయి, ఇదే మినిస్ట్రీగా కొంతమంది సేవకులు చేస్తున్నారు. అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి. భూమికైనది ఏది అడిగినా దేవుడిస్తాడు. తండ్రి దగ్గర ఇది ఒక ఇష్యూవే కాదు, సరే ఇతను అడిగాడు కదా, ఇది అడగకముందు ఎవరి దగ్గర ఉండింది ఆస్తి?
0: సొత్తు అక్కడే ఉంది.
1: అతని దగ్గరే ఉండి
0: అక్కడే ఉంది. అతడేమీ అనుభవించలేదు.
1: తను అనుభవించడానికి అంత అధికారం తన దగ్గర ఉంది. ఇది వేరుగా తీసుకెళ్లి తను ఎందుకు అనుభవించాలనుకుంటున్నాడు? ఇప్పుడు వేరు చేస్తే రెండు భాగాలైనాయి కదా, సగమైంది కదా. అన్నకు సగం భాగం వెళ్ళిపోయింది కదా. ఉన్నప్పుడు రెండు కూడా ఒకటిగా ఉండేవి కదా. ఎంతైనా తినొచ్చు కదా. ఇతనికేమైందంటే ఆ ఇది నాకైంది, నాకైనది ఇది అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్లిన కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు తండ్రితో ఉన్నప్పుడు కొన్ని అనుభవించడం కుదరదు. అందుకేమనుకుంటున్నాడు, వేరుగా వెళ్ళి అనుభవించాలనుకుంటున్నాడు. అదే ఈరోజు జరుగుతుంది. ఏసయ్యతో మీరు ఉండి మంచిగా దేవుడితో నడిచేవారిగా ఉంటే ఓళ్ళిగా కొన్ని విషయాలు మీరు అనుభవించలేరు. అది వాస్తవం. మీరు యేసుతో కూడా ఉన్నట్టయితే లోకానుసారంగా కొన్ని విషయాలు దేవుడు అనుమతించడం లేదు. దేవుడు సర్వాధిపతిగా ఉండడం వల్ల మీరు ఏదైనా అనుభవించడానికి ఆయన ఏం చేయాలి? పర్మిషన్ ఇవ్వలేదు. అదే పౌలు చెప్తున్నాడు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్ర్యముంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం, స్వతంత్ర దేశం. అందువల్ల మీరు అన్ని చేయగలరా ఈ దేశంలో?
0: కాదు, అక్కడ కొన్ని రూల్స్
1: ఉన్నాయి, దానికి అనుగుణంగానే మనం చేయాలి. ఇది రోడ్ ట్యాక్స్ నేను కడతనా, 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను, నేను ట్రాఫిక్లో ఆగనని చెప్తే సరేనా? అదే ఈరోజు మీరు గాడ్ దగ్గర చేస్తూ ఉన్నారు, తండ్రిని ఉంచుకుంటూ. ఇది దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు అడగచ్చు. ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు, తీసుకెళ్ళు, ఎందుకంటే నీవు నా నామములు అడిగావు. అది ఎలాగంటే ఆ యొక్క రూల్కొచ్చి ఆ పవర్ ఉంది.
0: అది ఆ రిలేషన్షిప్ బేసిస్ లో
1: ఇచ్చేసాడు. ఇప్పుడు తను తీసుకుని వెళ్ళాడు.
0: అయితే ఈయన అడ్వైస్ చేయలేదు, బాబు నువ్వు అడుగుతున్నావు తప్పని చెప్పలేదు ఈయన.
1: లేదు, ఇప్పుడు అడ్వైస్ ఇస్తే ఏమవుతుంది? విషయం ఇదే. ఇప్పుడు ఈయన అడిగింది ఇవ్వలేదనుకోండి, తను దెబ్బలాడతాడు. దెబ్బలాడి ఏదో ఒకటి చేసి వెళ్తాడు.
0: అవును.
1: ఇప్పుడు తన వీవులో ఏమవుతుంది, నేను అడుగుతున్నాను ఇవ్వలేదు, అప్పుడు మీకు నాకంటే ఆస్తి మక్కువైపోయింది.
0: అలాగని ఆ లాజిక్ లో
1: మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఇలాగా తీసుకోండి, ఇప్పుడు ఈ ఆస్తి కంటే నా కుమారుడు ఎక్కువ, ఎందుకంటే ఈ ఆస్తి నా కుమారుడికి ఇస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, ఖచ్చితంగా పాడు చేస్తాడని తెలుసు. అయితే ఒకరోజు ఈ ఆస్తిని తను పోగొట్టుకున్నప్పుడు నా ప్రేమ తనకు తెలుస్తుంది, తండ్రి అడిగిన వెంటనే ఇచ్చాడు, అది ఖచ్చితంగా జరిగింది చూడండి, తిరిగి వచ్చాడు చూడండి. ఇప్పుడు ఈ స్థలంలో బేసిసే రిలేషన్ బేసిస్. పలు సమయాలలో దేవుడు ఎందుకు మీకన్నిటిని ఇస్తున్నాడు, అయితే ఒక దగ్గర అవి చేయి విడిచిపోతున్నాయి. అనేక మందికి ఈ విషయం తెలియలా, దేవుని దగ్గరే చెప్పుకున్నామండి, అన్నీ ఇచ్చాడండి. ఎందుకెళ్తుంది? అది చిత్తము లేకుండా దేవుని అనుమతిలో వచ్చింది. అనేక సార్లు కూడా మనం చెప్పాము, బైబిల్లో రెండు కార్యాలు మనం ఎంతో స్పష్టంగా యోచించి చేయాలి. ఒకటి గాడ్స్ విల్, ఇంకొకటి గాడ్స్ పర్మిషన్. గాడ్స్ విల్కి గాడ్స్ పర్మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. టాబెర్నకల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్. దేవుడే మోషేకి తెలియజేసి కట్టమన్నాడు. టెంపుల్ ఉంది కదండి, సొలొమోను కట్టింది. ఈ టెంపుల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్.
0: డేవిడ్ ఇష్టపడి అడుగుతున్నాడు.
1: డేవిడ్ అడిగినందువల్ల దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు కదండి, రాజుగా సౌలు ఉండేడు కదండి. సౌలు వచ్చి గాడ్స్ పర్మిషన్, జనులొచ్చి మాకు ఒక రాజు కావాలని అడిగారు. అయితే దావీదు ఉన్నాడు కదండి, అది గాడ్స్ విల్, హృదయానుసారంగా ఒకరిని ఏర్పరుస్తానంటున్నాడు కదా. ఈ డిఫరెన్స్ని చూడండి. సౌలు ఎప్పుడు జనులకి, అంతేగాని సౌలు యొక్క పర్సనల్ లైఫ్ వదిలేయండి, జనుల మట్టుకైతే చూడండి, సౌలు కంటే దావీదు జనులను అధికంగా ప్రేమిస్తాడు. సో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అడిగేప్పుడు దేవుని చిత్తాన్ని అడుగుతున్నామా లేక దేవుని పర్మిట్ చేయమంటున్నామన్నదే ప్రశ్న.
0: ఇంకో విషయం, మన ప్రార్థనే తప్పుగా ఉంది. అంటే మనం అడుగుతున్నాం దేవుడు ఇస్తాడు ఇస్తాడని, దేవా నేను అడుగుచున్నాను, ఇది మీ చిత్తం అయితేనే దీన్ని చేయండి దేవా అని అడిగితేనే సేఫ్. మనం
1: అది సేఫ్ జోన్లో ఉంటూ ప్రార్థన చేశాను,
0: అడుగుచున్నాను దేవా, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, అది మీ చిత్తమై ఉండాలి.
1: ఏసయ్యే ప్రార్థన చేశారు గెత్సెమనే తోటలో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించము, అయితే నా చిత్తము ప్రకారంగా కాదు మీ చిత్తాన్ని జరిగించాను.
0: అవును, ఇంకా చెప్పాలంటే మన చిత్తానుసారంగా తప్పు చేస్తున్నాం,
1: మనం ఆయన్ని ఫోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈలా ప్రకారంగా నేను అడిగాను, మీరు నాకు ఇచ్చేయండి.
0: అవును, రైట్.
1: ఇప్పుడు న్యాయమూర్తి కొన్నిసార్లు చెప్తారు, మీరు విని ఉంటారు, అతను దోషిని తెలుసు కాని చట్ట ప్రకారం నిరూపించడానికి ఏం లేదు, ఫ్యాక్ట్స్ లేవు. అదే వారు చెప్తారు, కావలసిన ఆధారం లేకపోవడం వల్ల. కానీ జడ్జికి మనసులో తెలుస్తుంది ఇతడు దోషి అనేటువంటిది, అయితే చట్టప్రకారంగా దండించడానికి నాకు దారి లేదు. ఇది ఎలాగని అడిగినట్లయితే ఇతను దొంగే, అయితే ఇతను చట్టరీతిగా అడుగుతున్నాడు.
0: లా ద్వారా రావాలి,
1: తండ్రి నాకిచ్చేయండి, నా నామమున పరలోకమందున తండ్రి అన్న వెంటనే అది రావాలి,
0: వస్తుంది. అప్పుడు అతనికి ఒకటి అర్థమవుతుంది, యంగర్ సన్నకి ఫాదర్ దగ్గర అడిగితే దొరుకుతుందని ఒక క్లియర్ క్లారిటీ
1: కన్ఫర్మ్ గా తెలుస్తుంది.
0: చాలా తెలివిగా ఉన్నాడు.
1: ఇది అట్లే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటని చూసినట్లయితే ఇతడు ఈ చిన్న కుమారుడని చెప్పబడుతున్న ఈ రెండవ కుమారుడు ఎవరని అడిగితే ఇస్రాయేల్ యొక్క కాన్సెప్ట్, ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ప్రజలు. ఇతడు ఈ నియమం ప్రకారంగా లోనికొస్తున్నాడు. ఇతను లోనికొచ్చి అడుగుతున్నాడు, తండ్రి అని అడుగుతున్నప్పుడు తండ్రి అన్నిటిని కూడా ఇచ్చాడు. అయితే వీరికి ఆ తండ్రి యొక్క కాన్సెప్ట్ తెలియనందువల్ల వీరు చెదరగొట్టబడ్డారు. వెళ్ళి చివరిగా ఆ చిన్న కుమారుడు ఎన్నెన్ని పాటలను అనుభవించాడో అన్ని పాటలను వీరు తిరిగి అనుభవించి వస్తున్నారు. ఇస్రాయేల్కు వారు తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కసారి కూడా ఈ చిన్న కుమారుని యొక్క స్వభావం, ఇస్రాయేల్ యొక్క స్వభావం ఒకే విధంగా ఉంటుంది. దేవుని నుండి దూరమై మరలా తిరిగి వస్తారు, తిరిగి దేవుని యొద్ద వేడుకుంటారు. అది మీరు బాగా గమనించండి. వారు దేవుని యొద్ద మొర పెట్టుకున్నారు, దేవుడు వారి మీద జాలిపడ్డాడు. ఇకడితను తిరిగి వస్తాడు, తండ్రి పరిగెత్తుకుని చిక్కవగిలించుకున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఈ చోట తండ్రి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని ధరించమంటున్నాడు. ఏహెచ్కేలు 16లో చెప్తున్నాడు ఇస్రాయేల్ గురించి, వారికి ఒక వస్త్రం ధరింపజేశాను. అప్పుడు అన్ని కూడా గమనించినట్లయితే ఈ చిన్న కుమారుని కాన్సెప్ట్ అనేటువంటిది పూర్తిగా ఎవరిని గూర్చి చెప్పబడిందని చూసినట్లయితే ఇస్రాయేల్ని గూర్చి చెప్పబడింది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండారు అంటే దాని అర్థమేంటి? పరలోకంలో ఉన్న తండ్రికి రెండు నియమాలు ఉన్నాయి, రెండు నియమాలలోనూ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి, దీన్నే పౌలు ఎక్కడ చెప్తున్నాడంటే గలతీయులకులో 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చదివేప్పుడు ఆయనకి రెండు నియమాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా, అంటే ఒకటి హాగర్ ద్వారా మరొకటి షారా వల్ల కలిగింది. ఈ రెండు సంతతుల నుండి వచ్చేది రెండు ప్రమాణాలుగా రాస్తున్నాడు, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమము. ఆ రెండు నియమాలే ఈ ఇద్దరు కుమారులు. అందులో ఈ చిన్న కుమారుడనేవాడు వెనుక వచ్చినవాడు. చిన్నవాడంటే రెండవదిగా పుట్టినవాడు కదా. బైబిల్ ప్రకారం చూస్తే అందరూ ధర్మశాస్త్రం మొదటొచ్చింది, ఈ స్వాతంత్ర నియమం తర్వాత వచ్చిందని చెప్తుంటారు. యాక్చువల్గా స్వాతంత్ర నియమమే మొదటొచ్చింది. అబ్రహం ఫస్ట్ రొట్టె ద్రాక్షరసము చేతిలోకి అందించాడు.
0: అవును,
1: ఆ రొట్టె ద్రాక్షరసము తిరిగి యేసు మన చేతిలోకి అందించారు. సో వచ్చిన క్రమంలో చూస్తే ఫస్ట్ వచ్చింది స్వాతంత్ర నియమం, రెండవది వచ్చిందే ధర్మశాస్త్రం. అప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఇస్రాయేల్ ప్రజలకైన గుర్తే ఈ చిన్న కుమారుడు. ఇప్పుడు తను అన్ని వైపులా చుడుతున్నాడు, ఫస్ట్ జాలీగా ఉన్నాడు, తన దగ్గరున్నదంతా ఖర్చు పెడుతున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏం చేశారు?
0: యూజ్ చేశారు.
1: అన్నిటినీ యూజ్ చేసి ముగించి ఫ్రమ్ 19వ సెంచరీ నుండి హిట్లర్ దగ్గర ఇరుక్కుని ఇతను ఎలాగైతే పొట్టు తిన్నాడో అదే విధంగా వారు ప్రతి కష్టాన్ని కూడా అనుభవించారు. లోకములోనే ఒక జాతి ఇంతటి కష్టాన్ని అనుభవించిందన్నట్లయితే యూదులు మాత్రమే.
0: అదేంటంటే తరచుగా కష్టపడుచునే ఉన్నారు, ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తే బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ ప్రాస్పర్ అవ్వడమే ఒక పనిష్మెంట్గా అవుతుంది.
1: అదే అంటే బైబిల్లో ఒకటి ఎలా చెప్పేది, అర్థం చేసుకుని తెలుసుకోవలసిన ఒక మర్మమైన సత్యం ఏంటంటే ఆరంభం నుండి సంఘము సరే, ప్రజలు సరే, దైవజనాంగము సరే, శ్రమలో వారు నమ్మకంగా ఉండేరు. ఈ బ్లెస్సింగ్ అనేది ఒకటి వస్తుంది కదా, బ్లెస్సింగ్ వద్దనలేదు, బ్లెస్సింగ్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఎందుకని అడిగినట్లయితే నున్నని రాయితో గోలియాతును మాత్రం మీరు కొట్టగలరు, ఎవరైనా ఒక వ్యక్తినే కొట్టగలరు. ఈ ఖడ్గాన్ని మీరు తీసుకున్నట్టయితే దేన్నన్నా మీరు హరించవచ్చు. నున్నని రాయితో ప్రతిసారి ఒక వ్యక్తినే మీరు కొట్టగలరు, అయితే ఒకే ఖడ్గం అనేక మందిని హరిస్తుంది.
0: సో బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే చాలా నెమ్మదిగా ఉండడం మంచిది.
1: ఉపద్రవ కాలంలో ఉండిన దానికంటే రెండంతలు మూడంతలు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఒక కత్తిని హ్యాండిల్ చేసినట్టుగా చేయాలి.
0: స్లిప్ అయితే అది రివర్స్ అవుతుంది.
1: అవును, మీరు బాగా గమనించి చూడండి, అరణ్యములో గొర్రెలు మేపేపుడు, సౌలుకు భయపడి పారిపోయేప్పుడు దావీదు దగ్గరున్న సిన్సియారిటీ, తన ఆ స్త్రీ విషయంలో పడి దారి తప్పాడు.
0: అతడు పాపం చేశాడని తెలియనే లేదు,
1: తనకే తెలియలేదు, ఎవరో తెలియజేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇదే బ్లెస్సింగ్ యొక్క సమస్య. బ్లెస్సింగ్ వచ్చి అవసరం, ఎవరికిది అక్కర్లేదని చెప్పలా. నీళ్లు మనకు అవసరం కదా.
0: అవును,
1: నీటిని కదా అన్ని ఊర్లలో వెతుకుతున్నాం. ఇదే నీళ్లు వరదగా మారితే ఎలాగుంటుంది? మరణిస్తున్నారు కదా ప్రజలు, ఈ ప్రాణానికి తగినంత నీరు. అప్పుడు ఆ లిమిట్, నాకు తాగడానికి ఎంత అవసరమో అంత నీరే నాకు కావాలి.
0: అది దాచి దేవా నీ చిత్తమే అని చెబితే సమస్య లేదు, ఆయనకు తెలుసు ఎంత ఇవ్వాలి.
1: బ్లెస్సింగే ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు.
0: తెలుసు,
1: ఈ బ్లెస్సింగ్ వల్ల మీకు పతనం కలగదంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ బ్లెస్సింగ్ మీకు పతనానికి దారితీస్తుందంటే మీకు ఇవ్వడు. మీరు పోరాడి తీసుకోకూడదు. నీ నామమ్మని అడిగాం, ఎంతో కాలంగా అడుగుతున్నావు. కొందరు చెప్తారు మేము 40 దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగాం. దేవుడు మరలా చెప్తున్నాడు ఏషియాలో, మీరు ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు? న్యాయవిధి కొరకు, విచారణ కొరకు ఉపవాసం ఉంటున్నారంటున్నాడు. ఫర్ వాట్ పర్పస్, నీ ఫాస్టింగ్ ఎందుకు అని అడుగుతున్నాడు. మనం కేసు కొరకు, దెబ్బలాట కొరకు, ఇక ఎన్నో కార్యాలకు. కానీ బైబిల్ చెప్తుంది దయ్యం వెలగొట్టడానికి మీ ఆత్మీయ జీవిత స్టాండర్డ్కే ఫాస్టింగ్.
0: స్పిరిచువల్
1: మనం ఫాస్టింగ్ చేసి ఇల్లు అడుగుతున్నాం, ఫాస్టింగ్ చేస్తూ ల్యాండ్ అడుగుతున్నాం. ప్రభువా అంటే మనం
0: ఫాస్టింగ్తో ఉండి ప్రమోషన్,
1: మనం వచ్చి దేవుణ్ణి కంపల్ చేస్తున్నాం.
0: అవును, ఇంకోటి ఆయన స్థితిని తగ్గించాం.
1: అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నువ్వు నన్ను తండ్రి స్థానంలో కష్టపడి అడుగుతున్నప్పుడు ఇది నీకు పతనమవుతుందని తెలుసు. ఇశ్రాయేల్ జనులు చెప్తున్నాడు, మీరు రాజును అడుగుతున్నారు, కాని ఆ రాజు ఏం చేస్తాడో వెళ్ళి చెప్పమన్నాడు సమూయేలుతో. వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు సమూయేల్, మీ రాజులా పరిగెత్తిస్తాడు, రథాల వెనుక పరిగెత్తిస్తాడు, అలాగే మీలోని స్త్రీలను బానిసగా అంటే పనికి పెట్టుకుంటాడు, మీ ఆస్తిలో కొంత అంటే ఇవన్నీ కూడా చెప్పి రాజును వారికి ఇవ్వమంటాడు. అప్పుడు ఇదే ఆ చిన్న కుమారునికి ఈయన చేసేది. నాశనం చేస్తాడని తెలుసు, పోగొడతాడని తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే, దేవుని దగ్గర పొందుకుంటారు అన్ని బ్లెస్సింగ్స్ను. ఈరోజు లోకంలో చూడండి, అదొక చిన్న దేశమే అయితే ప్రపంచాన్నే ఒక కంట్రోల్ చేసేంత ఫీలింగ్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క బ్లెస్సింగ్ అటువంటిదైన బ్లెస్సింగ్, అది అట్లే వారు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు అయినా వీరు తిరిగి తిరిగి ఆ తప్పు చేస్తున్నారు. దేవుని నుండి దూరంగా వెళ్తారు, దేవుని నుండి దూరంగా వెళ్ళి నానాయాతనలు పడి. ఇది హిట్లర్ దగ్గర మాత్రం కాదు, మనం ఈ కాలంలో ఉండడం వల్ల హిట్లర్ గురించి తెలుసు. న్యాయాధిపతులు జడ్జెస్ పుస్తకంలో చదవండి, కొనసాగింపుగా అది జరిగే కార్యం చూస్తున్నాం. చదివి చదివి చదివి తిరిగి వారు వస్తారు. తిరిగి 70 సంవత్సరాలు దేవుడు బబులోనుకు పంపించాడు, తిరిగి వచ్చారు. తిరిగి బాగున్నారా అని చూస్తే లేరు. తిరిగి 70లో పంపివేశాడు, తిరిగి 1948లో సమకూడారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఇప్పుడూ లేరు. ఇప్పుడు మీరు చూడండి, ఇస్రాయేల్కు ప్రస్తుతం జరుగుతున్న వారిని ఒక ప్రకటన పెట్టండి. పర్సనల్గా ఇస్రాయేల్కు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ గాడ్కి భయపడేటువంటి వారుగా ఉన్నారు, ఎంతమంది దేవునికి భయపడే జనులుగా ఉన్నారు. మనము ఏది కూడా దేవుని దృష్టిలోనే చూడాలి. మనమటుకైతే యూదుడు లేడు, గ్రీకు లేడు, మనకందరూ కూడా సరి సమానమే. చూడండి, వారింకా కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేస్తున్నారు, దీని పర్యవసనము వారు ఏమనుభవిస్తారు. ఇప్పుడిక్కడ తను వెళ్ళిపోయాడు కదా, తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా 1948 వరకు వీరు పడిన పాటలకైనా ఒక శ్రమ అనుభవించారు. 75 ఇయర్స్గా వీరు ఎలాగున్నారు, బ్లెస్సింగ్గా ఉన్నారు. ఇప్పుడు వీరు చేసిన తప్పులన్నీ చేర్చి, నేను చెప్పేది ఇప్పటిది కాదు, ఒక 75 సంవత్సరాలుగా వీరు చేసిన కార్యాలన్నీ వీరు తిరిగి ఆ చిన్న కుమారుని వలె మరలా చేస్తున్నారు. సో ఈ చిన్న కుమారుడు అనేది ఇస్రాయేల్ జనులకైనా ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇతను తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చినప్పుడు అదే ఎంతో ఇంపార్టెంట్, ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు తండ్రి చిన్న కుమారుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇందులో ఇక్కడ ఏం సమస్య ఉందని అడిగినట్లయితే, ఇస్రాయేలును గూర్చి ఒక కూటమి ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, వారు దేవుని ప్రజలు కాదు, వారు వెళ్ళిపోయారు, దేవుడు తృణీకరించాడు. ఏ జనులను కూడా దేవుడు నిరంతరంగా త్రోసివేయడం లేదు. క్షమాపణ అడిగి వస్తే చేర్చుకోవడానికి దేవుడు దయగలవాడుగా ఉన్నాడు.
0: ఇది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రాక్టికల్ లైఫ్ కూడా వర్తిస్తుంది.
1: అదే నేను చెప్తున్నాను, ఏ ప్రజలను ఒక విధంగా పతనము కావాలనేది దేవుని యొక్క ఆలోచన కాదు. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట బైబిల్.
0: మారు మనస్సు పొందితే దానికి ఒక వాల్యూ
1: ఖచ్చితంగా ఉంది. తిరిగి వచ్చి అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను. ఇందులో నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అతను 3 కార్యాలు చెప్తాడు. నా తండ్రి వద్ద నేను అడుగుతానని చెప్తాడు. ఏ కార్యాలు చెప్తాడంటే, 1:18-19 ఉంది లూక్ 15లో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. 2, ఇక మీదట నీ కుమారుడదని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అది 2. 3, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అడుగుతాను. 3 ఉన్నాయి. 1, పాపక్షమాపణ, పాపం చేశాను. 2, తన్ను ఖాళీ చేసుకుంటున్నాడు, నేను నీ కుమారునిగా ఉండలేను. చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కూలివానిగానైనా ఉంచుకోండి. ఈ 3 అందులో ఉన్నాయి. పాపక్షమాపణ ఉంది, తన దీనస్థితి ఒప్పుకుంటున్నాడు, చివరిగా ఒక ప్రేయర్
0: రిక్వెస్ట్
1: లేదని ఒప్పుకుంటున్నాడు కదా. రైట్. ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా ఈయన చూడటానికి. వచ్చినప్పుడు చూడండి, 21వ వచనములో, కుమారుడు తండ్రిని చూచి, తండ్రి పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను. ఫస్ట్ చెప్పాడు, ఒప్పుకోలు చేసుకున్నాడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. 2, తన్ను ఎంప్టీ చేసుకున్నాడు. 3 ప్రేయర్ తను చేయలేదు, నేను నీ కూలివాణిలో ఒకనిగా ఉంటానంటున్నాడు కదా.
0: అవును,
1: అది తను చెప్పలేదే. అయితే తండ్రి తన దాసులను చూచి 3 పనిని తను చెప్పనివ్వలేదు. తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ లేదు అక్కడ.
0: అక్కడే
1: ఆ తండ్రి, నువ్వు కుమారుడు కాదని చెప్పద్దు, అది స్టాప్ చేయి, నువ్వు కాదు, కూలివాడవు కాదు, నా కుమారుడువే ఎప్పుడు.
0: ఆ ఎఫెక్షన్ చూపుతున్నాడు.
1: అదే దేవుని యొక్క అఫెక్షన్,
0: నేచర్, ఫాదర్స్ హార్ట్.
1: మీరు పరిగెత్తుకుని వచ్చేప్పుడు మనం ప్రార్థనలో ఏదైనా చెప్పేస్తాం దేవుని దగ్గర. పనికిరాను ధూళిని పాపిని, నన్ను క్షమించండి, ఉపయోగపడను, ఎందుకో అవసరం లేని వాడినని చెప్తున్నారు. అది ఆయన చూడటం మీలేదు.
0: ఇంకా చెప్పాలంటే అది క్యాన్సిల్ చేశాడు,
1: క్యాన్సిల్ చేస్తున్నాడు. యు ఆర్ మై సన్, అంతే, నో మోర్ వర్డ్స్.
0: తిరిగి మనం రిమైన్ చేస్తున్నాం దేవుణ్ణి కూలివాడను.
1: అతను తను వెళ్ళి తను కూలివాడననే మాటను చెప్పనివాడు తండ్రి.
0: ఆ లెవెల్ మనల్ని విడిచిపెట్టలేదు.
1: అవును, ఇదే గాడ్స్ లవ్. అదే ఇస్రాయేలీలకు చూపించాడు. వారు 1850 సంవత్సరాలు వారు తిరిగి వచ్చేప్పుడు అదే ల్యాండ్, అదే కంట్రీ, ద సేమ్ క్యాపిటల్, అన్నిటినీ తిరిగి ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తిరిగి వస్త్రాన్ని వేసి ఆ ఉంగరాన్ని పెట్టి క్రొవిన దూడను వధించి మరలా పాత విధంగా ఎలాగ ఉండాడో ద సేమ్ స్టేటస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా ఇస్రాయేల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఈ చిన్న కుమారుడు అనేటువంటిది పరిపూర్ణంగా ధర్మశాస్త్రం మూలముగా వచ్చేటువంటి ఒక రహస్యం అందులో ఉంది. అట్ ద సేమ్ టైం మనల్ని గుర్చిన విషయమైతే ద గాడ్స్ హార్ట్, ద ఫాదర్స్ హార్ట్. ఈనాటికీ మన దేవుడు అటువంటి దేవుడుగానే ఉన్నాడు.
0: ఈ సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్లాలనుంది, ఎందుకంటే అన్ని రహస్యాలు మాత్రమే కాదు, లైఫ్కి అప్లై చేయాల్సిన విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అసలు మనం ఎలా ప్రార్థించాలి అని చెప్పకుండానే దేవుడు అద్భుతంగా తెలియజేశాడు.
1: సమయాల్లో నేనొచ్చి, ఎందుకంటే మనమందరం కూడా ఈ చిన్న కుమారుని స్థానంలో ఉండుంటాం. ఆల్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీవే. నా మట్టుకైతే క్రైస్ట్ తప్ప మరింకెవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు కూడా ఆయన కూలివానిగా చూడలేదు. చూస్తున్నాడు
0: లేము, అది
1: మనం కూడా కొన్నిసార్లు ఫాదర్గా చూడలేం. ఎందుకంటే పాపంలో చూసేప్పుడు అయ్యో మనం పాపం చేశామని గాడ్గా చూస్తాం. గాడ్ మనల్ని సన్నగానే చూస్తున్నాడు.
0: అవును, చాలా వందనాలు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం ఒక పార్టే చూసాం. ఇందులో పార్ట్ 2 వచ్చి మనం చిన్న కుమారుడు అని మాట్లాడుకుంటున్నాం. పెద్ద కుమారుడు గురించి ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. మరి మరో నమోదులో సరే, చిన్న కుమారుడు ఓకే, మీరు చెప్పారు, వాడు విన్నాడు, మారు మనస్సు పొందాడు. ఈ పెద్ద కుమారుడైతే హీరోనా విలనా, లేదా ఎవరు ఇందులో హీరో అనేది మరో నమోదులో చూద్దాం. మరో నమోదులోకి వెళ్ళడానికి ముందు మీరు ఏదైనా చెప్తారా?
1: లేదు, మనమొచ్చి మీడియాలో ఉండడం వల్ల మన హీరో విలన్ కాన్సెప్ట్ లో వెళ్తూ ఉన్నామా? సరే, మరో నమోదులో ఇంకొక విలన్ ఉన్నాడు, అతన్ని కూడా మనం చూద్దాం. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మనం అది చూద్దాం.
0: చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను. వి విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్. వందనాలు, కృతజ్ఞతలు.
2: ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఈరోజు మరొక పారాబిల్ని చూడబోతున్నాం, అందులో సీక్రెట్స్ని కనుగొనబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. రీసెంట్గా ఒక తెలిసిన స్నేహితుడు వచ్చి సెల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వెంటనే అతని గందరగోళం ఏంటంటే, ఏదో అతని శరీరంలో ఏదో పార్ట్ మిస్ అయినట్టు ఫీలింగ్. వెతుకుతున్నాడు, ఒకరోజు దొరకలేదు, రెండో రోజులైంది దొరకలేదు, మూడో రోజు, నాలుగో రోజు తరువాత దొరికింది. అతనికి ఆ మూడు రోజులు చూడండి, ఒకలా నిశ్శబ్దం అయిపోయాడు. ఒక సెల్ఫోన్కే అలా ఉంటే ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక చాలా విషయాలున్నాయి. ఈరోజు మనం చూడబోయే పారబుల్ వెనుక కొంచెం అవుట్లైన్గా చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుందనుకుంటున్నా.
1: లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరితో ఈ ఉపమానాన్ని చెప్తున్నాడో అక్కడ తేటగా తెలియజేయబడుతుంది. 2వ వచనములో పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలు సనుగుకొనిరి, అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. సో పరిసయులు మిగతా వారి మధ్య కూర్చున్నప్పుడు యేసే మాట్లాడుతున్న మాటలు.
0: కామన్ పీపుల్
1: పరిసయులు ఇంకా ఒక మెట్టు ఎక్కువ, ఎందుకంటే వీరొచ్చి కామన్ పీపుల్ కంటే కొంత వెల్ స్పిరిచువల్ పీపుల్ అని చెప్పచ్చు. ఈ యొక్క పరిసయులు సద్దుకైలు అనేవారు వచ్చి రెండు విధాలైన ఉపదేశాలు కలిగిన వారు. అంటే యూదా మత ఉపదేశాల్లోనే పునరుద్ధానాన్ని నమ్మేవారు, నమ్మనివారని రెండు భాగాలు చేసుకోవచ్చు. ఆ పునరుద్ధానాన్ని నమ్మనివారు సద్దూకాయులు, నమ్మినవారు పరిసయులు. పౌలు కూడా చెప్తాడు, నేను పరిసయుడిని అంటాడు. అంటే పునరుద్ధానాన్ని నమ్మేవాడని అర్థం. అప్పుడు వీరిని సూచిస్తూ ఈ మాటను చెప్తాడు. అప్పుడు అటువంటి పరిసయులను చూచి మాట్లాడే ముఖ్యమైన మాట, ఒక కార్యం ఏంటంటే, మూడు విధాలైన ఉపమానాలు ఒకదాని వెనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మూడును చూసినట్లయితే వెవ్వేరు కాన్సెప్టు, వెవ్వేరు కాలము, వెవ్వేరు విషయం. అయితే ఈ మూడిటిని ఎలా తీసుకొచ్చి దేవుడు ఒక దగ్గర సమకూరుస్తున్నాడో పరిశుద్ధాత్ముని మర్మము, అదే ఈరోజు అతి ముఖ్యంగా మాట్లాడబోతున్నాం. మొదటిగా ఇప్పుడు మీరు కనబడని సెల్ఫోన్ గురించి చెప్తున్నట్టుగా,
0: ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే ఈరోజు కామన్ అయిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే మనం బైబిల్ని వెతుకుతామో లేదో గానీ సెల్ఫోన్ను వెతుకుతున్నాం.
1: ఖచ్చితంగా. అంటే ఈ వెతకడం అనేదే తరచుగా జరిగే ఒక విషయంగా మారిపోయింది. ఇలాంటివి మీరు ఎన్నో చూస్తారు. ఉదయాన్నే టవల్ వెతుకుతుంటారు, ఆడ తర్వాత వచ్చి వెళ్లేటప్పుడు బండి తాళాలు వెతుకుతుంటారు, తర్వాత మీరు చెప్పినట్టు సెల్ఫోన్ వెతుకుతారు, బండి పార్కింగ్లో ఉంచి తిరిగి వచ్చి షాపింగ్ మాల్లో బండిని వెతుకుతారు, ఎక్కడో వదిలిపెట్టాను నేను అని వెతుకుతూ ఉంటారు. చివరిగా కొంతమంది అయితే ఆ ఎగ్జిబిషన్లో పిల్లోడిని పోగొట్టుకుని వెతికేవారు ఉంటారు. సో ఈ విధంగా వెతకడం అనేది ఈరోజు ఏమైందంటే కామన్ విషయంగా మారిపోయింది. కానీ ఈ కనిపెట్టాలి కనిపెట్టాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఒక దగ్గర ఫెడ్ అయిపోయి మనం వద్దనుకుంటాము. ఒక ఉదాహరణకు నేను చెప్పాను, టవల్ కనపడకుండా వెతుకుతున్నాము, ఇది వదిలి వేరే తీసుకున్నాం అనే నిర్ణయానికి వస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలను మనం ఏం చేస్తామంటే వదలలేం. ఇప్పుడు పార్కింగ్లో కారు కనపడలేదంటే సరే వదులు,
0: అలాగే నిలబడిపోతాం,
1: అక్కడే ఉండి అక్కడ మనలో ఒక ఆతురత ఏర్పడుతుంది. అవునా? ఆ విధంగానే ఏది వెతుకుతున్నాం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఆ వెతకే వస్తువు ఎంత అవసరమన్నది ఇంపార్టెంట్.
0: అది మాత్రమే కాదు, మీరు వెతకడం గురించి చెప్తుంటే కొంతమంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఎందుకు జీవిస్తున్నాను అని దీన్ని వెంటనే వెతికే వారి గురించి చూసారంటే అదొక వెతకడం అంట.
1: అది అందరూ వెతకవలసిన ఒక కార్యం.
0: అవును,
1: నేను వై ఐఎమ్ హియర్ అనే
0: పర్పస్.
1: ఈ క్వశ్చన్ మాత్రం అందరూ వెతికినట్లయితే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం సేవకుడు చెప్పింది సేమ్ క్వశ్చన్. మీరు చెప్పింది నేనెందుకు ఇక్కడ ఉన్నాను, ఈ భూమిలో ఉన్నాను, వై ఐఎమ్ హియర్ అనేటువంటి ఆ క్వశ్చన్ని ఆ ఆన్సర్ వెతికేవాడైతే తన ముగింపు క్రీస్తు వద్దకొచ్చి నిలబడుతుందంట. ఆ విధంగా ఈ వెతకడం అనేది ఇంపార్టెంట్. ఈ 15వ అధ్యాయాన్ని మనం జనరల్గా చూస్తే మూడు వెతికే కార్యాలుంటాయి కదండి. సామాన్యంగా మూడు వెతికే కార్యాలతో ముగిస్తాం, యాక్చువల్గా నాలుగు ఇందులో ఉన్నాయి.
0: ఇంకా చెప్పాలంటే లూకా వైద్యుడు అతడు వెతుకుతున్నాడు,
1: రాస్తున్నాడు. ఆయన డీటెయిల్డ్గా నేను చెప్తాం కదండి, ఆయన ఎంతో డీటెయిల్డ్గా రాస్తాడు. అందులోనూ దీన్ని కొంచెం డీటెయిల్డ్గా రాస్తున్నాడు. అంటే అది ఎలాగంటే, మొదటిగా వెతికేది తప్పిపోయిన గొర్రెను గుచ్చుంది. తర్వాత 8వ వచనం నుండి పోగొట్టుకున్న నాణెము,
0: కాయిన్
1: అదుంది. అది చెప్పి ముగించిన తర్వాత 11వ వచనం నుండి మనం ప్రాడిగల్ సన్ గురించి చెప్పుకుంటాం కదా, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇందులో చూసినట్టయితే మనం చిన్న కుమారుని గురించే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం.
0: అవును, మనం కథను మార్చాం, తప్పిపోయిన కుమారుడు
1: అంటున్నాం. ఎప్పుడునూ నేను ఇది చెప్తూ ఉంటాను, ఈ పేర్లు పెట్టడంలో మన వంటి వారు
0: లేదు. పట్టా పేరు మాత్రమే కాదు, ఇలా తప్పిపోయిన కుమారుడు అని చెప్పి బైబిల్లో నుండి వచ్చినట్లే చేస్తాం.
1: ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో దేవుడు అతన్ని తప్పిపోయిన కుమారుడని చెప్పడు, చిన్న కుమారుడనే చెప్తాడు.
0: మనమే క్రియేట్ చేసాం.
1: అదేవిధంగా చిన్న సమూయేల్ అంటారు. అయితే బైబిల్లో సమూయేల్ పెరిగి పెద్దవాడయ్యాడని ఉంటుంది. సో ఆ విధంగానే అనుకోండి, సరే ఉండనివ్వండి. అప్పుడు ఈ మొదటి దాంట్లో గొర్రె కనపడకుండా పోతుంది, రెండవ దానిలో నానెమ్మ కనబడకుండా పోతుంది. మూడవ దాంట్లో మీరు చూసినట్లయితే ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడు అని ఉంటుంది. సాధారణంగా మనం చిన్నవాని గురించే చూస్తున్నాం. తప్పిపోయినవాడు తప్పిపోయినవాడని చెప్పి, వెళ్ళిపోయాడు తిరిగి వచ్చాడని చెప్పి మనం ఈ పెద్దవాని గురించే కాన్సన్ట్రేట్ చేయడమే లేదు.
0: అవును,
1: ఒక రీతిలో అతనికిని తండ్రికి ఒక డిస్ప్యూట్ ఉంది. మీరు చూసినట్లయితే ఇద్దరికీ సమస్య ఉంటుంది. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే, చిన్నవాడు తిరిగి వచ్చాడు, పెద్దవాడు తిరిగి ఇంటిలోనికి వచ్చాడని ఉండదు. మనం తర్వాత అది చూస్తామనుకోండి. అప్పుడు ఈ మూడు లేక నాలుగు కనబడని కార్యములు, ఒకటి గొర్రె, రెండవది నాణ్యము, మూడవది ఇద్దరు కుమారులు.
0: ఇందులో ముఖ్యమైన హిడెన్ ట్రెషర్ ఉంది. హిడెన్ ట్రెషర్ ఒక మూడు పాయింట్స్ లేదా నాలుగు పాయింట్స్ చెప్తున్నాడంటే ఏదో ఒక విషయం.
1: అన్ని తప్పిపోయినవి గురించి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ తప్పిపోయిన గొర్రెను గురించి చూడబోతున్నాం. మొదటి కాన్సెప్ట్ని మనం చూడబోతున్నాం అనుకోండి. కనబడని గొర్రె దేని గురించి చెప్పబడింది? ఇక్కడ 100 గొర్రెలను గురించి చెప్తూ ఉన్నాడు. అందులో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే మారు మనస్సు అక్కరలేదా అంటే వారు ముందుగానే మారినవారు. సో వీరు మనస్సు మారి వెలుపల ఇందులో నుండి, అంటే మారు మనస్సు పొంది, ఇప్పుడు ఈనాటి భాషలో చెప్పాలంటే రక్షింపబడి బాగా ఉండేటువంటి ఈ కాన్సెప్ట్లో నుండి ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఇలా బయటికి వెళ్ళిన వాణిని తిరిగి మరలా ఇందులో చేర్చడం అనేటువంటిదే దీని అతి ముఖ్యమైన విషయం. ఈ మొదటిగా చెప్పబడింది ప్రత్యేక రీతిలో ఈ ఉపమానాన్ని చూడొచ్చు. ఇది దేని గుర్చి చెప్పబడింది అని మనం చూసినట్లయితే ఇది పూర్తిగాను ఇస్రాయేల్ గుర్చి చెప్పబడుతున్నటువంటి ఒక ఉపమానం. ఎందువల్ల అని మనం చూసినట్లయితే, ఇస్రాయేలీయులను గుర్చే తప్పిపోయిన గొర్రెలను వెదకడానికే వచ్చాను అని ఆయన నేరుగానే చెప్పాడు. సో వీరిని గుర్చి చెప్పబడుతుంది. ఇందులో ఆయన దేన్ని వెదకడానికి ఇష్టపడుతున్నాడంటే తప్పిపోయిన ఇస్రాయేలీల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ గొర్రె ఏమైందని అడిగితే కనపడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆ కాపరి మంద నుండి బయటికి వెళ్ళిపోయింది. ఒక 100 గొర్రెలు పెట్టుకున్నాడు. అంటే ఏంటర్థం?

0: అబ్రహాము నుండి వచ్చిన వారిని చూస్తున్నాం. అబ్రహాం ఇస్రాయేలీయుడు కాదు, అదే ఎంతో ముఖ్యం. అబ్రహాము
1: అవుట్సైడర్,
0: మెసపొతామియా నుండి వచ్చాడని చెప్పి అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అలా వస్తున్నాడు, అతని కుమారుడు ఐసక్, ఇస్సాకు. ఇస్సాకును యూదుడు కాడు, ఇస్రాయేలీయుడు కాడు. అతను హీబ్రూ, హెబ్రియుడు. అతడు ఆ దేశంలోకొచ్చాడు, కనానులోకొచ్చాడు. సో అక్కడికొచ్చిన తర్వాత అతని యొక్క రెండవ కుమారుడే యాకోబు, యాకోబే ఇస్రాయేలు. ఈ యాకోబు ఇస్రాయేల్ అనేటువంటి వ్యక్తి, ఇతన్ని దేవుడు సెలెక్ట్ చేయడానికి ముందుగా భూమి అయినది దాదాపుగా 2000 సంవత్సరాలు దాటింది. అప్పుడు మొదటి 2000 సంవత్సరాలు దేవుడు ఎవరిని ఇష్టపడి ఉంటాడు? ఈరోజు ఇస్రాయేల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్తే అప్పుడు మొదటి 2000-2500 సంవత్సరాల వరకు దేవుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు?
1: సహజంగానే ఉంటుంది.
0: అప్పుడు అది సరే యాకోబుకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇస్రాయేల్కి ఇచ్చాడా అని చూస్తే, దాని తర్వాత ఇస్రాయేల్కి కాదు, సకల జనులకే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన ఇస్రాయేల్కు నిబంధన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్రాయేల్కు నిబంధనను ఇస్తున్నాడు అంటే, ఆ రోజు అది పొందుకునే రీతిలో వారే ఉన్నారు. మీరొక దగ్గరికి వెళ్తున్నారు, మీకెవరునూ కూడా తెలీదు. ఆ స్థలంలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో చూసుంటారు. అక్కడ మీరు ఆ భయంకరమైన ట్రాఫిక్లో అక్కడున్న ట్రాఫిక్ పోలీసు వల్ల ఒకటిగా కంట్రోల్ చేయలేడు. అప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు, అయా కొంచెం హెల్ప్ చేయమంటే అక్కడుండే ఆటో డ్రైవర్ ఎవరో హెల్ప్ చేస్తారు.
1: అనుకూలంగా పక్కన
0: ఎవరు మనకు అక్కడ హెల్ప్ చేయడానికి వస్తారో వారిని మనం తీసుకుంటాం. మనమేం చేయడం లేదు. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఆయన పిలిచేప్పుడు, అయ్యా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంతకుముందు మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేశారా, ఆ ఇంతకుముందు ఇలా, అవన్నీ విచారించడం లేదు ఆ అర్జెన్సీ. అదేవిధంగా నిబంధన ఇచ్చే కాలఘట్టంలో ఇస్రాయేలు ప్రజలు, అబ్రహాం సంతతి వారు అది పొందుకునే స్థాయిలో ఉండారు. టోటల్ వరల్డ్లోను ఆయన వెతికి చూస్తున్నాడట, ఇస్రాయేల్ను కనిపెట్టాడని ఉంటుంది. మీరు దానికి ముందు చూడండి, లోకమంతటిలోనూ నోవహు యెహోవ దృష్టి ఎందుకు కృప పొందినవాడని ఉంటది. నోవహు ఇస్రాయేలీయుడు కాడు, నోవహు వచ్చి యూదుడు కాదు. నోవహు ఒక సాధారణ వ్యక్తి, అతడు ఏ గోత్రానికి చెందినవాడు కాదు. అప్పుడు గోత్రాలే లేవు. అప్పుడెందుకు నోవహును సెలెక్ట్ చేస్తున్నాడు? అప్పుడున్న వారిలో నోవహు నీతిమంతుడై ఉండాడు. వాక్యం అలా ఉంటుంది.
1: అదేవిధంగా యోబును గురించి,
0: యోబును గుర్చి ఉంటుంది. ఇంతకీ అతని ఎక్కడి వాడని చూస్తే, మనవైపు ఉన్న వ్యక్తి, ఈస్టర్న్ సైడ్ ఉన్న వ్యక్తి. వాక్యంలో తూర్పు దిక్కు జనులందరిలో అని ఉంటుంది, అతడు నీతిమంతుడుగా. అప్పుడు దేవుడు ఏం వెతుకుతున్నాడంటే, పర్టికులర్ గోత్రములో పర్టికులర్ మనిషినే ఏర్పరుస్తానని చూసి చేయలేదు. ఆయన హృదయానికి తగిన రీతిగా ఎవరు ఉంటారో వారిని లేపుతున్నారు.
1: అదేంటంటే, మనం ఇక్కడ వెతకడాన్ని గురించి చెప్తున్నాం, దేవుడు
0: వెతుకుతున్నాడు అంటే, రోమీలకు రాసేప్పుడు 8వ అధ్యాయంలో అనుకుంటాను తేటగా చెప్తున్నాడు, నేను దినమంతా కూడా నేను నా చేతిని చాపి ఉన్నానంటాడు. వెదికేవారికి నేను కనబడతానంటున్నాడు. సో గాడ్ వెతుకుతున్నాడు. సో వెదికేపుడు ఆ రోజు ఇస్రాయేలీలు, ఆ యూదులు, ఆ యొక్క గోత్రం ఆయనకి ప్రీతికరంగా ఉండింది. అందువల్ల వారికి నిబంధననిచ్చి, ఇచ్చేప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, స్పష్టంగా ఇది నీకు మాత్రమే, వేరెవరికి లేదని చెప్పలేదు. ఇచ్చేప్పుడు చెప్తున్నాడు, నీతో కూడా చేరేటువంటి అన్యజనునికి నీకును ఒకే నిబంధన అయ్యి ఉన్నదని అంటున్నాడు.
1: ఈక్వల్గా
0: ఈక్వల్ రైట్స్ ఇస్తున్నాడు. నేను నీకు ఇచ్చేశానని చెప్పి నువ్వేం చేద్దు,
1: నీవే గొప్ప,
0: నీవే పైన, మిగతా వారు క్రిందవారు అనుకోవద్దు. ఒకవేళ యూదులు అలా అనుకుంటే తప్పు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నీతో. ఇప్పుడు మీరు చూడండి, అదే ఇస్రాయేల్ గోత్రికులలో రహాబును తెస్తున్నాడు. ఆమె ఎరికో పట్టణానికి చెందినావిడ. అదే ఇస్రాయేల్ గోత్రంలోనికి రూతును తెస్తున్నాడు. వారు మోయాబు వంశమునకు చెందినవారు. అదే ఇస్రాయేల్ గోత్రము లోపల ఎంతో మందిని దేవుడు లోనికి తెస్తున్నాడు.
1: అవును,
0: వీరందరూ కూడా అన్యదేశమునకు చెందినవారే. కోరహుతో ఆలయం కడుతున్నాడు. సో దేవుని దగ్గర పక్షపాతం అన్నది లేదు.
1: నెబుకద్నెజరే ఒక చాప్టర్ రాస్తున్నాడే,
0: నెబుకద్నెజర్కి ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు చెప్పినట్టుగా ఎంతో మంది యూదులకు దొరకని ఒక ఛాన్స్ ఆయనకు దొరికింది.
1: సో అది కాన్సెప్ట్ లోనే ఉంది.
0: ఉంది. సో గాడ్ వచ్చి అందరినీ ఈక్వల్ గానే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నిబంధనను ఇస్రాయేలీల చేతిలో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ రోజు దానికి వారు సిద్ధపడి ఉండేరు. ఆ గోత్రము సిద్ధంగా ఉండింది. సో వారి చేతిలోకి ఇచ్చాడు. వారికిచ్చి అందరికీ ఒకే నిబంధనని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారే ఆ దైవ గోత్రముగా, దేవుడు చూస్ చేసిన గోత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున అలా ఉండేరు. సో ఇప్పుడు వీరే ఆ యొక్క 100 గొర్రెల లెక్క వీరి దగ్గరే ఉండారు. సో వీరి దగ్గర నిబంధన ఉంది, ప్రత్యక్షపు గుడారముంది, యాజకత్వముంది, రాజ్యభారముంది. అన్నిటినీ కూడా దేవుడు వీరికిచ్చి ప్రపంచమంతా తీసుకెళ్లమన్నాడు. వీరి యొక్క పని ఆ రోజు రాజులైన యాజక సమూహము. వీరి యొక్క పని ఓల్డ్ ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం ఏది, గాడ్ యొక్క కింగ్డమ్.
1: 100 గొర్రెల్లోనే ఇంత చరిత్ర దాగు,
0: ఇంత ఉంది.
1: ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుతుంది.
0: ఆ 100 మంది నీతిమంతులని చెప్తే, వీరు సామాన్యంగా తీసుకున్న వారైతే ఏమవుతుందంటే, ఆ రక్షింపబడిన 100 మందిలో అవసరం లేని 100 మందిని చెప్పి ఎంతో క్యాషువల్గా అంటారు. అదే నేను చెప్తాను, యేసు యొక్క ప్రతి మాట వెనుకను మిక్కిలి ముఖ్యమైన డెప్త్ అయిన విషయాలు ఉంటాయి. అలా ఉండడం వల్ల ఇది బైబిల్, ఇది పరిశుద్ధ వేదముగా ఉండడానికి కారణం అదే. సో

0: అప్పుడు ఆ నీతిమంతులు అనబడేటువంటి ఆ గోత్రము. ఇప్పుడు పాత నిబంధనలో నీతిమంతులైన వారిని చూస్తున్నాం, క్రొత్త నిబంధనలో యేసు రక్తము చేత కడగబడితేనే నీతిమంతులని ఉంటుంది. అయితే పాత నిబంధనలో లోతును నీతిమంతుడని బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన లోతు దినములలో అని ఉంటుంది, నోవహు నీతిమంతుడని ఉంటుంది. ఆ తను విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని ఎవరికి? అబ్రహామునకు చెప్పబడుతుంది. సో అలా అనేక నీతిమంతులు పాత నిబంధనలో ఉన్నారు. సో ఆ నీతిమంతుల కూటము ఒకటి ఉంది, అందులో కనబడకుండా పోయినా ఒక గొర్రె. అంటే నేనొక నిబంధన ఇచ్చి ఇది లోకానికి తీసుకెళ్లమన్నా వీరు క్రమంగా చేశారు ఒక కాలఘట్టంలో. ఎవరు? ఇస్రాయేలీయులు. చూడండి, 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసగుండారు. వారు ఎవరివైపు మొరపెట్టారని వాక్యం చెప్తుందంటే దేవుని వైపు మొరపెట్టారు. వీరు ఐగుప్తులు తిరుగుబాటు చేయలేదు, పోరాడలేదు, ఏం చేయలేదు. వీరు ఒకే తలంపు, దేవా మాకు విడుదలివ్వు. దేవుడు చెప్తున్నాడు, వారి అంగలార్పును నేను విన్నాను, విని విడుదల చేస్తాను. అప్పుడు తన వైపుకు తిరిగి చూచే కూటానికి ఆయన ఏం చేస్తున్నాడు? విడుదలనిస్తున్నాడు. సో ఆ తర్వాత ఈ కూటము బయలుదేరి వస్తుంది. బయలుదేరొచ్చి వారు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఉండేరు. అది వారు చేసిన తప్పై ఉండొచ్చు. అయితే 40 సంవత్సరాలు చుట్టి స్వీయ దేశానికి వస్తున్నారు. అక్కడ దేవునికి ప్రత్యక్షపు గుడారం, అక్కడొచ్చి 7 విధాలైన పండుగలు, అక్కడ దేవుని ఆజ్ఞాపనలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేరు ఒక కాలఘట్టం వరకు. అలాగున్నటువంటి వారు ఒక కాలఘట్టంలో దేవుని వదిలి ఏం చేస్తున్నారు? దూరంగా వెళ్తున్నారు. ఈ దూరంగా వెళ్లిన కూటాన్ని కనిపెట్టడానికే ఒక కాపరొస్తున్నాడు. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది.
1: ఇక్కడ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తుంది, ఒక గ్రూప్ దూరం అయిపోతుందని ఉంచండి, ఆ దూరం అయిపోయిన వారిని సరే వదిలేయండి. ఈరోజు కూడా ఒక స్నేహితుని విషయం పోయిన వారు మాట్లాడాను. అతను చెప్పిన విషయం నాకు కాస్త వ్యత్యాసంగా అనిపించింది. అతను ఏమన్నాడంటే, అశ్విన్, గతంలో మేము చర్చిలో నుండి ఒకరు వెళ్ళిపోతే మనం చాలా వేదన పడతాం, అతను ఎందుకు రాలేదని అడుగుతాం, తర్వాత ఇంటికెళ్తాం, ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు వెళ్ళిపోయారంటే సరే వదిలిపెట్టండి, అలా చెప్పే రోజులు వచ్చాయి. చాలా దుఃఖపడి మాట్లాడాడు. అప్పుడు ఈ విషయాన్ని దేవుడు మరి 15th chapter లూక్లో నుండి ఈ గత చరిత్రలో లూక్లో రాయడానికి ఆ ఒక్క సోల్ను గురించిన ఫోకస్, అంటే గొర్రెను ఫోకస్ చేసుకుని చెప్తే అప్పుడు మనం ఆ తండ్రి యొక్క దృష్టి మనం ఎలా అర్థం చేసుకోగలం, సరే ఆ వ్యక్తి యొక్క విలువను మనం ఎలా తెలుసుకుంటాం. అలాగనే ప్రశ్న వస్తుంది, ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తీసుకుని వెంటనే ఇందులోకి వచ్చేద్దాం.

0: ఆ ఒక్క గొర్రె కోసం ఎంత ఫోకస్ అని ఒక ప్రశ్న వస్తుంది.
1: లేదిప్పుడు ఈ ఒక్క గొర్రె పిల్ల కొరకు ఇంత ఫోకస్ అనేదానికంటే కూడా మీరు ఇలా చూడండి. ఆ ఇప్పుడు తన మీద ఒక గొప్ప బాధ్యత తన మీద వేయబడుతుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నా. ఒక తండ్రికి తర్వాత అతని జనరేషనో ఆయన బిజినెస్సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. జరిగించవలసిన బాధ్యత తన పైన ఉంది. తర్వాత అతన్ని నమ్ముకుని ఒక గొప్ప బాధ్యత నేను ఫిక్స్ చేసి ఉంచా. తను పుట్టినప్పటి నుండి వారిని ఏం చేయాలనుకుంటున్నాను, ఇలా ఒక బాధ్యతనిచ్చి 20 సంవత్సరాలు నడిపించా. ఇప్పుడు ఒకే రోజున తను వెళ్ళిపోయినప్పుడు తన యొక్క వ్యక్తిగత లైఫ్ మాత్రం దెబ్బతినలేదు, అతని మూలముగా నేనుంచుకున్న ప్రణాళికలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు తనను వెదకి తీసుకురావడం వల్ల నా వల్ల చేయగలిగింది ఇది. రీషెడ్యూల్ చేసి ఈ ప్రణాళికలన్నీ కూడా మరలా నేను చేయగలను. నేను గొప్పగా నమ్ముతున్నాను, కాని వాక్యానుసారంగా కూడా అది నిజం. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈ లోకములో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీబడి ఒక్కరు కూడా తనుగా పుట్టలేదు. ఊరికినే ఉండిపోనివ్వు అనేది. ఇప్పుడు మనిద్దరం ఉన్నాము, మాట్లాడుతున్నాం. ఈ బైబిల్ ఇక్కడుంది, ఈ టేబుల్ ఉంది, ఈ నీళ్లు ఉన్నాయి. ఇందులో ఏదైనా ఊరికినే ఉందా ఈ స్థలంలో?
0: అన్నిటికీ
1: ఒక పర్పస్ ఉంది కదండి. ఇప్పుడు ఈ టంబ్లర్ వచ్చి ఒక అందము కొరకు పెడుతున్నామంటే నీళ్లు పోసి పెట్టం. ఆ నీళ్లు పోసి పెడుతున్నామంటే అవసరానికి తాగడానికి నీళ్లు పెడుతున్నాం. ఆ టంబ్లర్ కంటూ ఒక పర్పస్ ఉంది. అదేవిధంగానే దేవుడు ఈ భూమిలోనికి తీసుకొచ్చిన అందరికీ ఒక పర్పస్ ఉంది. ఈ పర్పస్ని వచ్చి ఈ గొర్రె ఎందుకు కనబడకుండా పోతుంది అన్నందులకు కారణం చెప్తాను. ఈ పర్పస్ని ఈ గొర్రె అర్థం చేసుకోలా.
0: అయితే కూడానే ఉంది,
1: అయినా కూడా ఉంటుంది, దానికి ఏం తెలియలేదు. ఇప్పుడు ఈ టంబ్లర్కి జీవం ఉంటే చెప్తున్నాను, జీవం లేదు. జీవం ఉన్నట్లయితే నేను చెప్తున్నాను. ఈ టంబ్లర్కి ఏం తెలియాలి, ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డాను ఎందుకన్నట్టయితే. ఇప్పుడు అశ్విన్కో జగన్కో నీళ్లు అవసరమైనప్పుడు ఇవ్వడానికే నేను ప్లేస్ చేయబడ్డాను. ఉదాహరణకు నెహేమియా తీసుకోండి, పానదాయకుడు. అతని యొక్క పని ప్లేస్మెంట్ అక్కడ ఏంటంటే, నేనిక్కడ రాజుగారికి పానీయం అందించడానికే ఇక్కడ నేను ప్లేస్ చేయబడ్డా. అయితే నెహేమియా యొక్క హెవెన్లీ పర్పస్ అనేది ఒకటి ఉంది కదండి. ఆ పర్పస్ ట్రాక్ ఒక పీరియడ్ వరకు నెహేమియాకు తెలియదు. ఒక స్థలానికి వచ్చేప్పుడు ప్రాకారం కట్టించడం నా యొక్క పని,
0: క్లియర్గా ఉన్నాడు.
1: అయితే రాజుగారికి పానదాయకునిగా నేనెందుకు ఉంచబడ్డానంటే రియలైజ్ను, నేను ఆ ప్రాకారం కట్టడానికి ఈ స్థలంలో ఉంటేనే రాజు దగ్గర పర్మిషన్ తీసుకోగలను, దానికి హెవెన్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది.
0: సో అలైన్మెంట్ అర్థం చేసుకున్నాను.
1: ఈ అలైన్మెంట్ మీరు పుట్టేప్పుడు మీతో హెవెన్ చెప్పాలని అవసరం లేదు.
0: అవును, చెప్పినా మనకు అర్థం కాదు.
1: అర్థం కానిది ఒకటి, నేను ఇంకొకటి కూడా ఒక మెట్టు పైకెళ్ళి చెప్తాను చూడండి. ఒక రాజు తను ఆజ్ఞ ఇచ్చి ఆ ఆర్డర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కింగ్డమ్ యొక్క పర్స్పెక్టివ్ లో దాన్ని మీరు చూసినట్లయితే కింగ్ రూల్నే చెప్తాడు, ఇది చేయండి అని చెప్పి. కింగ్ యొక్క మైండ్లో ఉండేటువంటిది అంతా కూడా సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే తెలపాల్సిన అవసరత లేదు.
0: అర్థమైంది,
1: కింగ్డమ్ రూల్లో లేదు. అప్పుడు రాజు వచ్చి మనల్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు కనబడకపోతున్న ఈ గొర్రె అది ఆ పర్పస్ని తెలుసుకోకుండానే కనబడకుండా పోతుంది. అయితే కింగ్ తండ్రి అది వదిలిపెట్టలేడు.
0: కరెక్ట్,
1: నేను ఆ పర్పస్ కొరకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. కావాలంటే బయటికెళ్ళు, రా, ఏమైనా చెయ్యి, అయితే తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తా. ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఉద్దేశమే ఇంపార్టెంట్.
0: కరెక్ట్,
1: ఎందుకు నాకు ఇప్పుడు ఉన్న ఉద్దేశం, నేను చెప్పేది ఒక ఉదాహరణ. నాకొచ్చి ప్రపంచాన్ని తిరిగి చూసి అన్ని కల్చర్లో ఉండే డ్యాన్స్ నేర్చుకోవాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, తర్వాత ఊరు తిరిగి చూడాలి. నేను నా యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలోగా నేను చనిపోయేలోగా ఈ వరల్డ్లో ఉన్న బెస్ట్ అంతటిని కూడా నేను చూడాలనేది నా యొక్క ఆశ. సో ట్రావెలర్గా మారుతున్నాను, కెమెరా తీసుకుంటున్నా, చూడుతున్నా. ఇది లోకానుసారంగా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. అందరూ చెప్పొచ్చు ఒక మంచి టాస్క్ అండి, ఆయన ముగించేప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ నా తండ్రికి నా మీద మరొకటి ఉంది. ఏముందంటే, నిన్ను ఉంచుకొని నేను మరొకటి చేసి దాని మూలముగా హెవెన్కి నేనొచ్చి ఒక ప్రాఫిట్ని తీసుకురావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది తెలియకుండా తిరుగుతూ ఉన్నాను. నా తండ్రి చూస్తూ ఉంటాడు నన్ను. ఆయన ఏం చేయడానికి ఇష్టపడలేదు, వెళ్ళేటప్పుడు ఆపడానికి ఇష్టపడలా. ఎందుకు ఆపడం లేదంటే, నేను ఆపితే నన్ను మీరు వెళ్ళిపోతారు. ఒక చోట మీరే తిరిగి ఏం చేస్తారు, మీరు వస్తారు. అదే ఈ స్థలంలో జరిగింది.
0: ఇలా అర్థం చేసుకోవచ్చేమో చూడండి, మోషే జీవితంలో తన సొంత తల్లి కూడానే నర్సుగా వచ్చారు. అయితే ఈమె యొక్క ఫీడింగ్ నాకు ఒక ఆలోచన, ఇది కరెక్ట్ కాదా చెప్పండి. ఆమె వచ్చి చెప్తుంది, బాబు నీవైతే మరి వేరు చెయ్యబడిన వాడవు అలా అని చెప్పి, వీరొక్క ఫీడింగ్, నీవు అబ్రహము ఐసాక్ జేకబ్ అనే వారి సంతతి అనే ఈమె చెబుతూనే వస్తుంది. ఈమెతో కూడా నర్సుగానే ఉన్నారు. ఆ ప్యాలెస్లో ఒక తల్లి ఉంది, ఆమె చెబుతుంది, బాబు నువ్వు రాజువు కాబోతున్నావు, నువ్వొక గొప్ప వాడవి, మరి నువ్వు చదువుకో, ఈ దేశాన్ని పరిపాలించబోతున్నావని. ఇటువైపు సొంత తల్లి, ఈమె ఒక ఫీడింగ్, ఈవైపు అయితే నేను ఒక గొర్రె విషయం తప్పిపోయిన విషయం అయితే తండ్రి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇదొక ఫీడింగ్ని వినడం ద్వారా మిస్ అవుతుంది అనేది ఒకవైపు ఉన్నా, ఇందులో మోసెస్ ఒకవైపు ఆగిపోతున్నాడు. ఒకటి ఇదా అదా అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ స్టాండే ఇంకా చెప్పాలంటే బైబిల్లో వస్తున్న ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. అప్పుడు ఈ మిస్ అయిన దానికి స్టాండ్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నించాలనిపిస్తుంది.
1: మీరు చెప్పేది రెండు ఫీడింగ్ ఒకటిగా జరుగుతున్నాయి. వరల్డ్లీ ఫీడింగ్ జరుగుతుంది, స్పిరిచువల్ ఫీడింగ్ జరుగుతుంది. ఈ వరల్డ్లీ ఫీడింగ్ అనేది ఒక పీరియడ్ వరకును మోసస్ ఉన్నాడు. హీబ్రూ బుక్లో మీరు చెప్పింది అలాగే ఉంటుంది వాక్యం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే నాకిది వద్దు, ఈ వరల్డ్లీ ఫీడింగ్ వద్దు, నాకొక పర్పస్ ఉంది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించేది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇక రానున్న ఫలితానిపై గురి కలిగి నాకొక హెవెన్లీ పర్పస్ ఉంది. స్టాండ్ అది నేను చేపట్టాలంటే ఇప్పుడు కొంత సమస్య అనుభవించాల్సి ఉంది, పర్వాలేదు, ఐల్ టేక్, అది నేను సహించుకుంటాను, ఎందుకంటే నన్ను బట్టి దేవుడు చేయబోతున్నాడు. ఇక నెక్స్ట్ 40 ఇయర్స్ లో తనకు జరగాల్సిన విషయం. ద సేమ్ థింగ్, ఈ గొర్రెలు, ఈ ఇస్రాయేల్ జనులు దేవుడుంచిన ఉద్దేశాన్ని తెలుసుకోకపోవడం వల్ల వారు ఓల్డ్లీగా వారు మరో కార్యాన్ని చేస్తూ ఉన్నారు. వారికి గొప్ప రాజులున్నారు, మనమలా కలిగి ఉందాం. దావీదు దగ్గర ఒక గొప్ప అందరూ చెప్తారు చూడండి, ఆ ఊరియా భార్య దగ్గర ఒక కార్యాన్ని తప్పుగా చేశాడని చెప్పి ఆయనెందుకు తప్పు చేశాడన్నందులకు వీరందరూ వచ్చి బయట కనబడే విషయాలను వెతుకుతూ ఉన్నారు. అలా ఆ మీద మీద నుండి అతడు నడుస్తూ ఉండాడు, ఆమెను అక్కడి నుండి చూశాడు, ఇవన్నీ కూడా రీజనే కాదు. డేవిడ్కి ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రాబ్లమే ఆ పతనానికి కారణం. ఏంటని అడిగినట్లయితే, ఎందుకు ఉరియాని యోబుతో పంపి తను కూర్చుని ఉండాడు అని అడిగినట్లయితే, దావీదు ఎప్పుడు వారు చేసినా స్పిరిచువల్ వారే చేస్తాడు. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని యొక్క యుద్ధమును జరిగించేవాడవు గదా, ఎప్పుడు చూసినా తిరిగి తిరిగి ఆ మాటను చెప్తూ ఉంటారు, నువ్వు జరిగిస్తున్న యుద్ధము నీ యుద్ధము కాదు, హెవెన్లీ వార్, దేవుని యొక్క యుద్ధం. సో ఇతనొచ్చి యేసు జరిగించబోయే స్పిరిచువల్ వార్ని లోకపరంగా చేసేవాడు. ఒక దగ్గర ఏ స్థాయికి తను వచ్చాడంటే, రాజులు యుద్ధమునకు వెళ్లేటువంటి ఒక కాలమనే ఉంటుంది. ఓల్డ్ పీపుల్స్ అంతా ఒక వార్ జరిగిస్తారు, వారి ప్రాక్టీస్ కొరకు అది చేస్తారు, ఎందుకంటే సైన్యం ఊరికనే ఉండకూడదని ప్రాక్టీస్ కొరకు చేస్తారు. ఇతను ఏం చేశాడు, వారిలో ఒకని వలె సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. ఇతనేం చేయకూడదు, పంపించకూడదు, ఎందుకంటే తన యుద్ధం చేసేప్పుడు దేవుని దగ్గర అడగాలి, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా.
0: చాలా చోట్ల అడుగుతున్నాడు,
1: అన్ని చోట్ల అడుగుతాడు.
0: అవును,
1: ఇతను అడగకపోయింది ఈ ఒక్క దగ్గర
0: స్థలం,
1: ఇతను అడగకుండా పోయాడు కదా, ఇదే ఇక్కడ మిస్టేక్. రాజులు యుద్ధానికి వెళ్లే కాలములో ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను వారి వల్ల యుద్ధం చేసేటువంటి వాడు కాదు, దేవునికే యుద్ధం చేసేవాడు.
0: ఇతడు వేరే లెవెల్లో ఉన్నాడు.
1: ఇతను అట్లే యోవాబును ఉరియాని పంపించడం వల్ల ఇతని నెలలా తను క్యాషువల్ గా తన గృహంలో ఉండాడు. అన్ని యుద్ధాలకు యోవాబు వెళ్లి పిలుస్తాడు, ఈ యుద్ధానికి యోబు వెళ్లి పిలవలేదు, ఎందుకంటే ఇది క్యాషువల్ వార్. ఈ మాదిరిగానే నాకు ఓల్డ్లీగా ఒక పర్పస్ ఉంటుంది, ఆ నెరవేర్పులో నేను అందరితో కూడా చేరి నేను కాంప్రమైజ్ అయితే నా హెవెన్లీ పర్పస్ పోతుంది, నా కాలింగ్ మిస్ అవుతుంది. ఇదియే డేవిడ్కి సరి, ఇస్రాయేలీలకు సరి. ఈ తప్పిపోయిన ఒక నీతిమంతుడు, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఉంది కదా, అదే నీతిమంతురాలే, 100 గొర్రెలలో ఒకటి కనపడలేదు.
0: కరెక్ట్,
1: 99 మంది నీతిమంతులు. అప్పుడు ఇది నీతిమంతునిగానే ఉండింది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, ఇది మరలా తీసుకుని రావాలి, ఇదే దేవుని ప్రణాళిక. సో ఇస్రాయేల్ జనులను తిరిగి తీసుకురావడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వారిని లోకమంతటా చెదరగొట్టాడు, వారు కనబడకుండా పోయారు. సో ఈ గొర్రెను మీరు ఎలా వెతుకుతారు? ఒక గొర్రె కనబడకుండా పోయింది,
0: ఎక్కడికెళ్ళి వెతకాలి,
1: ఏ ప్రక్కకు వెళ్లి దాన్ని వెతకాలో మనకు తెలియదు. ఈ గొర్రెను తిరిగి కనిపెట్టడానికి మీరేం చేస్తారు? చీకటవుతూ ఉంటే ఏం చేస్తారు? మీరు గొర్రెలు మేపేవారిని చూశారా?
0: చూశాను, అంతగా
1: వారితో అలవాటు పడ్డారా?
0: అలవాటు లేదు.
1: నేను గొర్రెనే మేపడం జరిగింది చూడండి. నా ఆరంభ దశలో మేము మేకలను మేపేవారం. ఈ మేకను మీరు సాయంకాలం 6 గంటల లోపలే కనిపెట్టగలరు. 6 గంటలకు పైగా సమయం దాటినట్లయితే మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోయిందనుకోండి, కనిపెట్టలేరు. ఇక నల్ల మేక అనేది ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని అస్సలు మీరు కనిపెట్టలేరు. ఇక చీకటి అయిపోతే అస్సలు కనిపెట్టలేం మనం, అది కనిపెట్టలేం, అది ఇక ఎటు వెళ్ళినా కనిపెట్టలేం. ఇక ఈ మేకను కనిపెట్టడానికి ఏం దారి ఉంది?
0: చాలా
1: ఒకే ఒక దారి ఉంది. కాపరిప్పుడు ఏం చేస్తాడంటే మేకలారుస్తాడు,
0: సౌండ్,
1: ఆ చీకటిలో అలా కేకలు వేస్తాడు,
0: ఫ్రీక్వెన్సీ.
1: ఇతని సౌండ్ ఎవరికి తెలుస్తుంది? ఆ గొర్రెలకు తెలుసు. అందువల్ల యేసు చెప్తాడు, నా శబ్దము నా గొర్రెలకు తెలియను. దేవుని యొక్క సౌండ్ ఒకరోజు ఇస్రాయేల్కి ఇచ్చాడు చూడండి దేవుడు. తిరిగొచ్చి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. అరణ్యములు యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే గాడ్ సౌండ్, తప్పిపోయిన గొర్రెలను కనిపెట్టడం. చీకటిలో ఈ మేకను కనిపెట్టలేము. ఒకే ఒక దారి ఉంది. దీపం వెలిగించిన ఎలా కనిపెట్టగలరు? అది ఒక పొదలో ఇరుక్కుంది.
0: సౌండ్ మాత్రమే,
1: సౌండ్ ఒకటే దారి. అందువల్ల ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యాన్నే దేవుడు అలా పంపిస్తూ ఉండాడు. ఒకరోజు ఈ సౌండ్ మాంసమును రక్తమయ్యి ఇస్రాయేలుల మధ్య యేసుక్రీస్తుగా నిలబడుతున్నాడు. ఆ సౌండ్కి తను చెవి ఎగుతున్నాడు. తప్పిపోయిన గొర్రెను నేను వెతకవచ్చి తిని, ఇదే ఆ ఉపమానానికి అర్థం.
0: డీపర్, అంత డీప్గా ఉంది.
1: ఆయన సౌండ్కే మీరు చూడండి, దేవుడు తాను మోషేతో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఇస్రాయేల్ జనులు భయపడ్డారని ఉంటది, ఎందుకంటే ఆ సౌండు జైజాంటిక్ సౌండు. వారు దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వారు భయపడితే మోషే చెప్తున్నాడు భయపడద్దు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అంటాడు, వెంటనే దేవుడు మాట్లాడవద్దు అంటున్నారు. ఇదే గాడ్ తిరిగి వస్తున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడేప్పుడు వాక్యం చెప్తుంది ఆయన ఇంకా మాట్లాడవలనని జనులు పరిగెత్తుకుని వచ్చారు. ఇదే గాడే అక్కడ మాట్లాడాడు. అయితే అక్కడ టోన్ వేరే, ఇక్కడ టోన్ వేరే. ఆయన అక్కడొచ్చి లా జడ్జిగా కూర్చుని మాట్లాడుతున్నాడు. వీరది తాళలేకపోయారు. ఇక్కడ కృపా కనికరము నిండినవానిగా అడ్వొకేట్గా మీ భాషలో
0: కొర్రెపిల్ల స్ట్రగుల్ అవుతుంది. అదేమంటే ఇతడు వదిలేసి వెళ్ళిపోయాడని మాత్రమే కాదు, ఒక న్యాచురల్ ని దాటి సూపర్ న్యాచురల్ గా ఆ కేర్
1: తప్పిపోయిందే.
0: అలా
1: తీరాలే,
0: తప్పిస్తున్నాడు.
1: కనిపెట్టడానికి ఒకే మార్గముంది, సౌండ్. అరణ్యము నుండి కేక వేసిన వారి శబ్దము వింటిని. తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి తిరిగొచ్చి ఏం చేస్తున్నాడు, తన స్నేహితులను అదేలాగున తన పొరుగు వారిని పిలిచి వారితో సంతోషపడుతున్నాడట. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఇదే ఇస్రాయేల్ జనులు మరలా కనిపెట్టాడు.
0: లూక్ యొక్క ప్రాస్పెక్టు ఇతరులకు ఎలా చెప్పాలని ఈ ఒక్క గొర్రె కోసం రాయబడిందా అనే ఒక ప్రశ్న నాలో వస్తోంది.
1: లూకా యొక్క హృదయంలో ఒక విషయం మాత్రం, అదే ఆయన పిలుపు. చూడండి,
0: చెప్తున్నాను
1: నేనెవరికి రాస్తున్నాను, అది అర్థం కావాలి,
0: అందరికీ అర్థం అవ్వాలి.
1: రీసెంట్ గా నేను చెప్పేది ఒక టూ డేస్ లో జరిగిన విషయం చూడండి. ఒక పెద్ద ఒక కంపెనీ యొక్క డైరెక్టర్ వచ్చి ఆయన యొక్క వాట్సాప్ లో వచ్చి ఉద్యోగం ఉందని తను మెసేజ్ పెట్టాడు, ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, వర్క్ ఉందని చెప్పి. సరే, మన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయచ్చని ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ ఉంది కదండి, అది సామాన్యులకు అర్థం కాదు. నేను దాన్ని చదివేప్పుడు తలుచుకున్నాను, ఇంతటి హార్డ్ వర్డ్స్ని అతను యూజ్ చేశాడు, ఇది ఎవరికి తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాలో కలిగినటువంటి మరొక ఆలోచన నాకు కలిగినటువంటిది, ఈ పని ఎవరికి అవసరమో వాళ్ళకి అర్థమవుతుంది.
0: అలైన్మెంట్ లో ఉంది,
1: అలైన్మెంట్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది,
0: వెదికే వారికి,
1: అందరికీ ఇది అర్థం కాదు. అదే విధంగానే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి అర్థమైతే చాలు
0: చాలు.
1: లూకా యొక్క తాటు అందరికీ అర్థం కావాలి.
0: ఆ గొర్రెపిల్ల మిస్ కాకూడదనే ఉద్దేశం తెలియజేయాలి.
1: ఉద్దేశం అందరికీ తెలియాలి, అది ఎలాగైనా తెలియాలి. రాసేదేదో తేయోపిలకే, తేయోపిలా అనే చెప్పి రాస్తున్నాడు, కాని అతని వలె ఉండేటువంటి కోట్లాది తేయోపిలాలకు రాస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అది, గాడ్స్ ప్లాన్. సో ఈ గొర్రెలను తిరిగి తీసుకురావడం అనేది తప్పిపోయిన ఇస్రాయేలీలను తిరిగి తీసుకురావడం, అదే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది వచ్చి అన్యజనులకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మొదటి 2000 సంవత్సరాలు ఉన్న అన్యజనులే దేవుని ప్రజలై ఉండారు, కనబడకపోయారు. ఇప్పుడు వారిని తిరిగి తీసుకొచ్చాడు. సో రెండు చేర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి.
0: ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, ఎంతవరకు తండ్రి యొక్క ప్రేమ మాత్రమే కాదు, ఆయన ఎంతవరకు లాంగ్ చేస్తున్నాడు, ఎవరు మిస్ కాకూడదని, ఆ కాలింగ్ మిస్ కాకూడదని చెప్పి ఆయన లాంగ్ గా ఆలోచించి ఆయన వెతుకుతున్నాడని చాలా ఒక యూనిక్ గా ఉంది. మనం మిస్ అయిపోవడం లేదు, ఆయనే వెతుకుతున్నాడు. సో ఇదొక యూనిక్ గా ఉంది. మరో నమోదులో మనం పారబుల్ ఆఫ్ ది లాస్ట్ కాయిన్ ని చూడబోతున్నాం. దాని తర్వాత మరో పారబుల్ ఉంది,
1: మూడో పారబుల్.
0: ఇందులో చాలా విషయాలు ప్రత్యక్షపరచబడుతున్నాయి. తర్వాత పారబుల్లో ది లాస్ట్ కాయిన్ గురించి చూడబోతున్నాం. నేను వెయిట్ చేస్తున్నాను, మిస్ కాకుండా తప్పకుండా చూడండి. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

రాత్రివేళ బెత్లహేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయంగొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసిన వారు కొమ్ము కృపా.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదన్.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పి పత్రిక 2:9-11 కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

0: కల్వరి కిరణాలు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు కల్వరి కిరణాలు ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని ఉవిళ్ళూరించి అనేక హృదయాలను స్పందించిన ఈ కీర్తనలను మరలా సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా మీకు అందిస్తున్నాము. ఈ పాటలను గానం చేసిన వారు సహోదరి హేమజాన్. ప్రార్థన. ప్రభువా, ఈ పాటలను వినిచుండగా మేమే స్థితిలో నుండి పడిపోతుమో జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి ప్రేమను పొందునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
1: దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను.

కలిగియున్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం.

0: శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకని మీకంత ముండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. 5 మన్నదమ్ములం అయితే 3 చనిపోయినరు. యశుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యశుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యశుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని, హిందువులు అంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా పెరిగినా కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచి ఉన్న దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రీ. కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుంటే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమైనా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకు పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతులు ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దామని మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది నాకుంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే గనక నేను వెమ్లవాడ రాజన్నకు వెంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు, అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థ కేగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలు కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని.
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
1: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు.
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఎన్ని దేవతలకు మనం బలర్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు బల అయిపోయిండు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బ్రతికి శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడ్చిన ఏడ్చి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది
0: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే గనక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మపూరికోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట వినానని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వీటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకురా నాకు ఇట్లా కచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లేక విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాను మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పినారు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తున్నారు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లె మెల్లె మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకి మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతోని కాదు, నాతోని ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా, తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో నుండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల్లో ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగసాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లె మెల్లె మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం, ఇంటికి ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతుల ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతుల ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా, అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం ఇంకా నాకు. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు ఆళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళినా. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అవుతలేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయినారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నాను. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఒకటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్న కదా గేట్ బయటనే ఉంటాను, గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని ఆయన నేను రాను లోపలికి అన్న ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్న నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేనన్న కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది ఒక్క నిమిషం లోపలికి రాయా, నువ్వేం చేయగ కానీ ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకున్నా. తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫారంను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫారం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా. హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మగా అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన. నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితం గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పినా, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మాయి అనిపోయింది హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలన్నీ ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయిందని చెప్పి మొండిగా మాట్లాడినా.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు, ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబుల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళీ ఒకరోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్న పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చేయాలని, కానీ అయినప్పటికీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండే స్వరంతోని, దేవుని మాట లోబడంటే నేను అన్న కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతోని, నేను పూజారిని ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు వండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేను అన్నా. దావీదు కీర్తనలు 91 చదవంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th class చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 చదివిన, ఆ దావీదు కీర్తన 91 3 చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళా అట్లా 6 గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది. ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతామంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th class చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడానికి ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించను అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యి అంటే ఏమో రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దోమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబుల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడిన. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గర కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన, వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం వంటలు చేయటం తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి అత్తు, శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలి అన్నప్పుడు నేను అన్న కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రని చెప్పి ఒకరోజు 6 మీటింగ్కి వెళ్ళిన. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్నెందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం మిగతలుగా మాట్లాడినా, ఎందుకు నన్నెందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 బయటకు వస్తుంటే ఇంకా చెయ్యొచ్చు చేయరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన ఆయన అంతా మాట్లాడాలి. ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే, ఆయన 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నా ద్వా నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే. నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా, నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్టులోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరు అని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళా దేవుడిని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నం తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నాతో చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉంది అని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకి ఏం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళా మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకి ఏం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకి అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకి ఏం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే, మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన, క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఎడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగిన కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు, అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మతలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేకాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవాళ్ళు ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుడిని అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చ్కి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నాం అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుడిని తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుని అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడి శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతున్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే, యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడు వట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నంటే సండే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళా చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే వెచ్చగానండు చల్లగానండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంతకాలం నా కోసమే బ్రతకాలి అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది, మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అది తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతకని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం, వేరే దగ్గర కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు, ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా అట్లా అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసుప్రభు ఆ గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చింది అంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ ఉంటూ అట్లా అట్లా ఉపాధి పనికి కరువు పనికి పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు ఉపాధి పని కోతుంటే ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు. భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్న కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు ఫాస్టరా అంది. ఇంకా నా నోటికి ఫాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా పాల పాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా చేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తానని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని 10,000 ఉన్నాయి ఇంట్లో అంటే నేను అన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకి ఎవరు ఎత్తారు 10,000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10,000 ఉన్నాయి అంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేను అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబుల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది నాతో.

ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక రెండుసార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది, నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతున్నారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయన్న అన్నమని నేరంటే, వాడేమన్నాడంటే నడు నాకు ఇట్లా కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా, మేము చర్చి కోతలే మాత్రలేమా, మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలి అని చెప్పేసి, అసలు ఎవరి కోసం బ్రతకాల, ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు, నేను చనిపోవాలి, ఇంకా అందరు దూషిస్తుండ్రు, చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు, ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే రెండు గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప్ అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో వచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ, నీతో దేవుడు నేనున్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా దగ్గరికి రాని, విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు, ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు, వాక్యంలో చెప్తున్నాడు నా కోసం బ్రతుకు, ఎవరి కోసం, ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది, ఆవు కదా నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటాను, ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు, వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకుందాం వచ్చింది, ప్రార్థన చేసుకుంటాను ఇట్లనే ఉంటున్నావు, మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు, ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే
ఇంకా అట్లా అట్లా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్న, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొని అనేకులను నడిపిస్తాను నీ దగ్గరకు అని చెప్పినప్పుడు, మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాడు.

0: చాలు చేసినాం. ఇంకా కిరాయి ఇంట్లో, కిరాయి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వాళ్ళు ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర. చిన్నగా అంటే ఒక నలుగురు ఐదుగురు కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి అంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని. అప్పుడేమి ఆపిచ్చి ఉండే అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంతా వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూమ్లో ఎందుకు ఉంటున్నావు. ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకుని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటానని చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాం కదా, ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని. ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, ఆయనకి దేవుని పిచ్చలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాల, దేవుని ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటాం. సువార్తకు మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకు వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే. ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త, 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినామన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుమి. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుమి, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ ఒకరోజు నాగారమ్మని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. అందరు కూర్చున్నారు, కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరకు వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమె ఏమన్నదంటే నాకు నీటి బుడగలైన అని చెప్పారయ్యా, నాకు కార్ అని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కార్ అని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తాను చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు తెల్లారి ఆ రోజు అక్కడనే ఉన్నాం. తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ అన్ని టెస్టులు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్టులో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా రెండు నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా. రెండు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్ట తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు స్కూటీ నడపరాదు నాకు ఏం నడపరాదు నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన. వాళ్ళని సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా నా దగ్గర డబ్బు ఏం లేదు ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి వెళ్ళిన దగ్గరల్లా చెప్తున్నా వెహికల్ కావాలా నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి వాళ్ళు కానుక పెట్టినాయి ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్న కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పైంది 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం మళ్ళా తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం, ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కరు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం, 25 కిలోల బియ్యం ఇవ్వటం, ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మళ్ళీ షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర. అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారిండ్రు. నేను నూతనంగా బాప్తీస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. మేము బాప్తీస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారిండ్రు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది, 300 మంది ఒక్కొక్కసారి అట్లా ఆ బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, శాతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు, అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000, 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటానని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం. ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోని ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకొచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావు అని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీద ఎక్కడంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం. నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలిస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. ఆ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలంటే పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ అడుగుతూ అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే ఒక నెలలాగు, రెండు నెలలాగు, రెండు నెలలాగు, ఒక్క నెలలాగు అని ఇట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వీసా పంపించిండు. వీసా పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఒక రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి అయినా కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించు నాతోనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఆ ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండే పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చ్కి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు, ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడేమో అడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందుని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొనిస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా ఒక్కసారి నా మాటను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా. ఈయన తీసుకొని ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాలని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఇవ్వాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అదనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే విశ్వాసంతో నుండు దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించిన బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ కూడా ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నా రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండా, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్ లింక్ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నాను. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా, తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు. అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి ఆ పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపులు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను, అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్. నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తుందకు వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాప్ బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి, ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.
1: వివరింప నలవి కానిది ఆ రుచికరమైన దేవుని మాటల రూపమే యేసయ్య. ఆయన మాటల రుచి, ఆ మధురం యేసయ్యను రుచి చూచిన వారికే తెలుస్తుంది. ఈ మాటలు తినువారు అనగా వినువారు నిత్యం జీవిస్తారు. రుచి చూద్దామా మరి ఆ మృదు మధురమైన మాటలు.

0: ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు, అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.
1: దేవుని కరుణ లేకుండా ఆనందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఆశీర్వదిస్తే అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు. అందుకే ఆ మహోన్నతుని దీవెనలు అపేక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పోరాడి వాటిని సొంతం చేసుకోవాలి.

ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

అవును దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: కళ్యాణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులుంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలల్ను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్లు పాడైపోతున్నాయని మా అమ్మా నాన్న మాత్రం చాలా బాధపడేవారు.
1: మరో రకమైన వరదలు కూడా రావచ్చు, వాటికి నీళ్లకు ఏ సంబంధమూ ఉండదు. అవి మనల్ని ఎంతగా ముంచేస్తాయంటే ఇక మనకు ఏమాత్రం జీవించాలన్న ఆశ ఉండదు.
0: దాన్ని కృంగుదల లేక డిప్రెషన్ అని అంటాము. నేను కూడా డిప్రెషన్తో బాధపడ్డాను కాబట్టి ఒక విషయాన్ని చెప్పగలను. దాన్ని జయించడం అంత సులభం కాదు. మీకు కూడా చాలాసార్లు కష్టాలు అనే వరదలలో బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కాని నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే భాగంలో వారు చెప్పే సలహాలను విందామా?
2: ఒక మహిళ కృంగుదలలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. నిజానికి కృంగుదల అనే ఈ బాధ చాలామందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కృంగుదల అని నేను చెప్తున్నప్పుడు దానర్థం ఒక వ్యక్తి ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి సమస్య ఉంటే స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం, అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం లేక ఎక్కువ కాలం జబ్బు పడడం లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీకు కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధ భావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్నుగూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిలు చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు. మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే, మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే, మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు, తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతటి మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఉంటే, మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: శ్రోతలు విన్నారు కదా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని గూర్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గూర్చి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గూర్చి నాకు ఒక లోతైన గౌరవ భావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు, కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గూర్చి మరియు చింతలను గూర్చి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది, తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకొన్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుళ్ళు ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గురిచే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకము నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే, ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభావము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతి బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి. నన్ను బయటికి లాగండి. తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
2: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
3: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయ పరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును రక్షకునిగా తెలుసుకుని చిన్ననాటి నుండే పాటలు వ్రాస్తూ దేవుడు తనకు ఇచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు పొయిగించింది. ఈనాడు క్రైస్తవ లోకం ఆ పాటలోని మాధుర్యాన్ని, అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఈ పాట శీర్షిక నన్ను పైకి ఎగరని, నీ చెంతకు చేరని. ఈ పాట ద్వారా ఫ్యాన్నీ క్రాస్బీ ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది. నా ప్రియ బిడ్డ, నీ హృదయం ఎందుకు కలవరపడుతున్నది? దేవుడు నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
0: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
2: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
0: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
2: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
0: ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
2: కన్నున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
0: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
2: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు వస్తున్నారు?
0: క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు.
2: మీరు ఆయనకు దొరికేలా ఉండాలి గాని ఎందుకు తప్పిపోతున్నారు?
0: యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు.
2: మీ పాపాల నుండి విముక్తి పొందే అవకాశముండగా మీరు పాపాలను మీలోనే ఎందుకు దాచుకుంటున్నారు?
0: మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను అని దేవుడు చెప్తున్నాడు.
2: దేవునితో పరలోకంలో ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
0: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసుప్రభు చెప్పాడు.
2: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
0: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు, మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు, మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు, మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
2: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి, మీకు తగిన సహాయం చేస్తాము.
0: మళ్లీ వచ్చేవారం నిరీక్షణ మహిళ సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
4: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ధ్యానించిపోయే ఆజ్ఞ మూడో ఆజ్ఞ ఏంటంటే మూడో ఆజ్ఞ చదువుదామండి.
1: నీ దేవుడైన యెహోవా నామమును,
0: నీ దేవుడైన యెహోవా నామమును
1: వ్యర్థముగా ఉచ్చరింపకూడదు,
0: వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుడు ద టాప్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు, అయ్యా నేను మీ తోడు ఉండాలంటే, నేను మీకు వాగ్దానం చేసిన స్థలం మీరు చేరాలంటే, మీరు అక్కడ చేసే ప్రతి దాంట్లో సఫలత చూడాలంటే, మీరు నా దగ్గర నుండి దూరం అవ్వకుండా కొట్టివేయబడకుండా నాతో ఉండాలంటే, ఈ 10 పాటించండి అని ప్రాముఖ్యంగా 10 చెప్పిన దాంట్లో మూడోది ఏంటంట, నా పేరుని వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా వాడద్దు. ఈరోజు చాలామంది ప్రొఫానిటీ అండి, ప్రొఫానిటీ అన్నప్పుడు ఈ ప్రొఫానిటీ అన్న మాట అంటే వ్యర్థంగా ప్రతిదానికి ఓరికే ఆయన పేరు తెస్తాం. రెండోది ఆయన నామాన్ని పెట్టి జోక్ చేయొద్దు, అపహాసము హేళన. ఈరోజు చాలామంది కామెడీ షోస్, స్టాండప్ కామెడీలో ఎక్కువ వాడి పేరు ఎవరిది తెలుసా, దేవుని పేరు. దేవుణ్ణి హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. సినిమాల్లో కానీ కామెడీ షోల్లో కానీ దేవుడు అంటే ఏదో నోటికి వచ్చినట్టు, ఎవడన్నా తిడతాడేమో కానీ దేవుడిని అంటే ఏమండలే వాడుకోవచ్చులే. దేవుడు ఊరుకోడంట, డోంట్ జోక్ విత్ గాడ్స్ నేమ్. మూడోది ఏంటంటే హిపోక్రసీ, వేషధారణ. దేవుని నామాన్ని ధరించుకుని వి కాల్ ఇట్ ద గాడ్ కార్డ్. గాడ్ కార్డ్ అంట అంటే కార్డ్స్ గేమ్ ఆడతా, జోకర్కి రాలేదనుకో గాడ్ కార్డ్ రావాలంట. గాడ్ కార్డ్ ఏంటి, నీకు ఏదన్నా నడిచిపోవాలంటే గాడ్ కార్డ్ సడన్గా పెట్టచ్చు. అంటే అర్థం ఏంటి, దేవుని పేరు ఎత్తితే ఇంకెవరు మాట్లాడతాం లేదు, ఇది ఎందుకు చేసావు దేవుడు చెప్పాడు నాకు. ఆ మాటకు అర్థం ఏంటి, దేవుడు చెప్పాడంటే ఇంకెవడేం మాట్లాడతాడు, ఎందుకయ్యా ఇలా చేసావు, దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు చేయమన్నాడు. దేవుడు చెప్పకుండా దేవుని నామాన్ని వాడేవా, అయ్యో దేవుడు అంటున్నాడు శిక్షిస్తా, పునీకరిస్తా, విడిచిపెడతా. వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుందండి. దేవుని నామం గురించి చూస్తే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:17 చదువుదామండి.
1: మరియు మాట చేత గాని,
0: మాట చేత గాని,
1: క్రియ చేత గాని,
0: క్రియ చేత గాని,
1: మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి.
0: ఆయన పేరిట చెయ్యాలంట యేసును బట్టి తండ్రికి మహిమని తీసుకురావాలంట, ఆయన బట్టి చేయాలంట, ఆయన పేరు. యు సీ దట్ ఇస్ దట్ సిగ్నిఫికెన్స్. ఆయన పేరు, ఆయనకు అన్నదప్పుడు ఆయన నామము, ఆయనకు అన్నదప్పుడు ఆయన నామము. వాక్యలో చూస్తానండి, అసలు యూదులను చూసినప్పుడు వారు అనేకంగా ఈరోజు అసలు ఈరోజు ఏమాత్రం ఎవరు యావే అన్న మాట పలకరు. యావే అన్న మాటకి ఆల్టర్నేటివ్గా ఏ మాట వాడతారంటే అడోనాయ్ అన్న మాట వాడతారు. అడోనాయ్ అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రభు, ప్రభువా, మాస్టర్. దే విల్ నాట్ యూస్ ద వర్డ్ యావే, ఎందుకంటే వారు వ్యర్థముగా దేవుని మాటని వాడి వాడి వాడి ఆ అంటే ఊ అంటే గాడ్ కాడంట. దేవుడు చెప్పాడు. మొత్తానికి దేవుడు ఏం చేశాడు, తీసుకెళ్ళి శత్రు చేతులు అప్పచెప్పి వారిని వారికి వాగ్దానం చేసిన దగ్గర నుండి బయటికి తరిమిశాడంట. వారు కలిగినన్నీ పోగొట్టుకున్నారంట, వారి జీవితం నాశనంలో పోయిందంట, వారి జీవితం వ్యర్థంగా మారిందంట, వారి జీవితంలో ఏమీ లేకుండా పోయిందంట. ఈరోజు మాట మిమ్మల్ని నేరుగా క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోదాం, స్ట్రైట్ టు ద పాయింట్. దేవుని నామాన్ని వాడి ఏదన్నా తప్పైన పనులు చేసి ఇరుక్కున్నారా, దేవుడు చెప్పాడని చేసి ఇతరులకి చెప్పి తప్పించుకోదామని చెప్పి అది కీడు నష్టంగా శాపంగా మారిందా? దేవుని నామాన్ని వాడి దేవుని పేరుని ఎత్తి దేవుని నామములు అని చెప్పి దేవుని కొరకు అని చెప్పి దేవుని కొరకు చేస్తానని చెప్పి దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పి దేవునికి ఇస్తానని చెప్పి దేవునికి చేస్తానని చెప్పి దేవుని మోసం చేస్తానని చూసారా? దేవుడు బయటికి తరిమేస్తాడంట. ఆయన పేరు వాడుకుంటే ఎవరు ఏమండరలే అనుకుంటున్నామేమో, దేవుడు ఊరుకోడు. ఇన్ఫ్యాక్ట్ ఇస్రాయలీలు అన్న వెంటనే ఆయన బయటికి తరమలేదు, కానీ చూశాడు దాని తర్వాత 70 ఇయర్స్ బయటికి తరిమిశాడంట. 70 ఇయర్స్ విడిచిపెట్టాడంట. సెవెంటీ ఇయర్స్ వారికి అయ్యో భయో అని ఏం ఏడ్చినా కూడా జవాబు లేకుండా చేశాడంటే ఎనలేదంట వారిని. దేవుని వాటిలో చూస్తే ఎజికల్ గ్రంథము 36:20 ఒకసారి చదువుదామండి.
1: వారు తాము వెళ్లిన స్థలములలోనికి జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలు కారణమైరి.
0: ఏంటంట, దేవుని నామానికి దూషణ తీసుకొచ్చారంట. ఈరోజు ఈ మాట వింటా ఉంటే ఎక్కడన్నా లింక్ అవుతుందా? వీరెళ్ళిన స్థలాల్లో వీరు దేవుని ప్రజలు అంటే యావే ప్రజలు, వీరు నిబంధన చేయబడిన వారు, వీరు పలానా ప్రజలు అని చెప్పుకున్న దాన్ని బట్టి చెప్పి దాని తగినట్టుగా బ్రతకలే. వారు బ్రతికేమో దరిద్రత, వారు బ్రతుకులేమో నిన్న చూసాం విగ్రహారాధన, వారు బ్రతుకులేమో పనికిమాలిన కార్యాలు, పేరుకేమో యావే ప్రజలు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట చదవండి.
1: కాగా ఇజ్రాయెల్ పోయిన ఇళ్ల చోట్లలోనూ నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడి తిని, కాబట్టి ఇజ్రాయెలకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయెలారా, మీ నిమిత్తము కాదు కాని అన్యజనులో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇది ఏ ప్రభువగు యెహోవా వాక్కు.
0: మనం చూస్తున్నాము, మీరు నా నామాన్ని అవమానపరిచారు, కానీ నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను. ఇంకో మాటలు చెప్పాలంటే ఘనపరచుకుంటాను, ప్రత్యేకపరచుకుంటాను, హెచ్చించుకుంటాను, కానీ మిమ్మల్ని శిక్షిస్తా. ఈరోజు ఏం చెప్పదలుచుకుంటాను, ఈరోజు చాలామంది యావే అన్న పేరు ఈరోజు మనకు రావాలంటే మనం ఏమని పిలబడుతున్నామో తెలీదా? క్రైస్తవులు. ఎంతమంది మిమ్మల్ని చూసి యువర్ ఎ క్రిస్టియన్ అంటున్నారు? మిమ్మల్ని చూసి యువర్ ఎ క్రిస్టియన్ కదా, నువ్వు క్రిస్టియన్వే కదా, నీ బ్రతుకు చూస్తే, నీ జీవితం చూస్తే నువ్వు క్రిస్టియన్ కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా, నువ్వు క్రిస్టియన్ కదా, ఇలాంటి పనులు చేయకూడదు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, ఇట్లా జీవించకూడదు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవుడు కదా అని క్రీస్తుకి అవమానం తెస్తే దేవుడు ఏమంటాడంటే నా పేరు నేను కనపరచుకుంటాను, నువ్వేం పెద్ద కనపరచాల్సిన అవసరం లే, నువ్వు పాడు చేస్తావంటే చూసుకుంటా కూర్చున్న దేవుని కాదు, కానీ నిన్ను శిక్షిస్తా, నిన్ను బయటికి తరుముతా. నా పేరు నేను కనపరచుకోగలిగిన దేవుణ్ణి, కానీ నువ్వు మాత్రం నా పేరుని నా బిడ్డమని చెప్పుకుంటూ, నన్ను వెంబడించే వ్యక్తి అని చెప్పుకుంటూ నా పేరుకి అవమానం తెస్తూ ఉంటే నేను ఊరుకునే దేవుణ్ణి కాదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, క్రీస్తు నామానికి మాటలు చెప్పాలంటే క్రీస్తు నామానికి మీ జీవితం ద్వారా అవమానం కలుగుతుందా పరీక్షించుకోవాలి. మిమ్మల్ని బట్టి మీ పరమ తండ్రికి అవమానం కలుగుతుందా? చీ, మీరు ఇట్లుంటారా? ఈ క్రైస్తవులు ఇలాగ ఉంటారా? ఈ క్రైస్తవులు ఎలాగ మాట్లాడతారా? ఓ క్రైస్తవత్వం అంటే ఇదేనా అన్న రీతిగా మీరు అవమానపరిచే కార్యంలో ఉంటే దేవుడు ఊరుకోడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో, దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో, దేవుని నామంతో గాడ్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో, కానీ ఆయనకి రావాల్సిన ఘనతని దొంగిలించేశారా? ఇది కూడా దేవుడు ఒప్పుకోడు. ఆయన నామానికి రావాల్సిన ఘనత, ఆయన నామానికి రావాల్సిన మహిమ ఆయనకి చెల్లవలసింది, ఆయనకి చెల్లించాలి. మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ సంవత్సరంలో ఒక దేవునితో ఒక నిర్ణయం చేసుకోండి, దేవా నువ్వు చేసిన ప్రతి దానికి నిన్ను మహిమ పరుస్తానయ్యా. ఎందుకంటే ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు సిగ్గుపడం, దేవా నాకు ఇది కావాలని 10 మందికి చెప్తాం, దేవుని ఆలయానికి వచ్చి ఏడిచి ప్రార్థన చేస్తాం, కానీ పొందుకున్న తర్వాత నా దేవుడు ఎలాంటి కార్యం చేశాడని 10 మందికి చెప్పమంటే సిగ్గుపడుతున్నాం. నన్ను పిచ్చోడు అనుకుంటారు, ఇంకా భక్తి భక్తి అనుకుంటారు, లేకపోతే ఈరోజు దేవుడు పిచ్చరా అనుకుంటారు. నో, ఇట్ డజంట్ మ్యాటర్. నీ పని చెప్తాం, ఇదిగో నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు, నా జీవితంలో నీకు ఇలాంటి పరిస్థితులు, నేను కూడా ఒకప్పుడు సరిగా నమ్మలేదు, ఒకప్పుడు సరిగా జీవించలేదు, ఒకప్పుడు సరిగా చేయలేదు, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర తగ్గించుకుని ఆయన దగ్గర ఒప్పుకుని ఆయన దగ్గర సమర్పించుకుంటే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, నీ జీవితంలో కూడా చేస్తాడు. లేకపోతే కనీసం నువ్వు వెళ్ళలేకపోతే నీ నీ ఒక స్టేటస్, లేకపోతే నీ ఒక అప్డేట్, లేకపోతే నీ ఒక మీట్, లేకపోతే నీ ఒక స్పీచ్. వారి జీవితంలో ఒక విత్తనంలా నాటబడినప్పుడు ఏదో పరిస్థితులు, వారు ఉన్న పరిస్థితుల్లో వారు ట్రై చేసిన అన్ని ఆప్షన్స్ ట్రై అవుట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ రోజు ఆడు చెప్పాడు కదా, నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో చూద్దాము అని. నీ విత్తనాన్ని బట్టి వారి జీవితంలో కార్యం జరుగుతానికి అవకాశం ఉంది. దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలంటే ఎలానే తెస్తాడండి. కానీ ఈరోజు మనము ఆయన నామాన్ని జాగ్రత్తగా వాడుతున్నామా? దేవుని వాక్యంలో చూస్తే Proverbs 18:10,
1: యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును.
0: ఎంతమంది చెప్తారు దేవుని నామము నాకు ఆశ్రయదుర్గము? మీరు ఆయన నమ్ముతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బలమైన దుర్గము, బలమైన కేడము, బలము, ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ పవర్ఫుల్. నీవు ఆయనలోకి వెళ్తే అపవాది నిన్ను మొట్టలేడు, అపవాది నిన్ను దాడి చేయలేడు. దేవుడు వాటిలో చూస్తే ఆశ్రయదుర్గంలోనే ఉంటాయండి. దేవుడు చెప్తాడు ఊరు చుట్టూ, అంటే వారి చుట్టూ, ఇజ్రాయెల్ చుట్టూ ఊరు బయటలో ఆశ్చర్యదుర్గాలు పెట్టాలి. ఆశ్చర్యదుర్గం అంటే ఏంటి? ఒక మనిషి ఎవరినన్నా బై యాక్సిడెంట్ చంపేశాడు, కావాలని చంపలే, యాక్సిడెంటల్గా చంపేశాడు. చంపిన వెంటనే ఇఫ్ హీఈస్ నాట్ గిల్టీ, అయ్యో నేను కావాలని చంపలేదు, అయ్యో నేను చంపాలని చంపలేదు, నా మీద దోషం లేదు అన్న వ్యక్తి, లేకపోతే ఏదో ఒక రీతిగా చంపిన వ్యక్తి అయ్యో నేను కాదు అని తప్పించుకోవాలంటే ఎంత తొందరగా, ఎంత పక్కనో ఉన్నా, పక్కలో ఉన్నా ఆశ్రయదుర్గంలోకి పరిగెత్తాలంట. యాస్ టు రన్ ఇంటూ ఇట్. దాంట్లోకి వెళ్ళాడు అనుకో, దేవుడు ముందే చెప్తాడు అందులోకి చేరిన వాణ్ణి ముడతానికి లేదు. అందులోకి వెళ్ళిన వాణ్ణి వెళ్ళి పక్క తెస్తానికి ఎవరైనా వెళ్ళి చంపారా, వాడిని చంపేయలేదు. సో అందులోకి వెళ్ళిన వాణ్ణి చంపుతానికి వీల్లేదు. తను అక్కడికి వెళ్ళి యాజకుడి దగ్గర ప్రజెంట్ చేసుకుని, ప్రజెంట్ ఇస్ కేస్, గెట్ సెటిల్మెంట్, పీస్ఫుల్గా బయటికి రావచ్చు. ఈరోజు మీకు కూడా తెలియజేస్తున్నాను, దేవుని నామము ఇస్ ఆ స్ట్రాంగ్ టవర్ అన్నప్పుడు మన జీవితంలో కొన్ని తప్పులు చేస్తాం, కావాలని చెయ్యం, కావాలని చేసేవాడు ఆయన దగ్గర రాడు. కొన్నిసార్లు ఈ పాపపు లోకంలో, ఈ పోరాటాల లోకంలో, ఈ శోధన లోకంలో కొన్ని చేతకాని పరిస్థితుల్లో, కొన్ని అర్థం కాని పరిస్థితుల్లో, కొన్ని బెదిరిన పరిస్థితుల్లో, కొన్ని కన్ఫ్యూజ్ అయిన పరిస్థితుల్లో, కొన్ని తెలియక చేసిన పనులు వెంటనే దేవుడు అంటున్నాడు నా దగ్గర రావచ్చు. నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో అపవాది నిన్ను ముడతానికి వీల్లేదు, నిన్ను అటాక్ చేస్తానికి వీల్లేదు. రూల్ ఏంటంటే నువ్వు నా దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరకు వస్తే అపవాది నిన్ను ముడతానికి వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు, మార్పులు కలుగుతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం గట్టిగా చెప్పండి? యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడింది. దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసై ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రిలో యేసు ఉండటంతో, నీవు యేసులోకి వస్తామతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. ఇదే సత్యం, బైబిల్ వాక్యం మొత్తంలో తెలియజేయబడేది ఇదే. నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి యద్దకి చేరలేరు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో ఈరోజు యేసులోకి నీవు వస్తామని నీ ప్రయారిటీ. అదే రీతిగా ఎప్పుడైతే యేసు, ఇందాక చూసామని, యేసు ద్వారంగా తండ్రికి మహిమ, యేసును బట్టి తండ్రి నామాన్ని హెచ్చిస్తాం, యేసును బట్టి, యేసు ద్వారంగా తండ్రికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ పోరాటాల సమయంలో మీరు ఎవరి దగ్గరికి వస్తున్నారు? అందుకని యేసు ప్రభు చెప్తాడు, నా నామములో మీకు అధికారాన్ని ఇస్తున్నా, శత్రు బలం అంతటి పైన మీకు అధికారాన్ని ఇస్తున్నా. ఎవరి నామంలో? యేసు నామంలో. ఈరోజు యేసు నామానికి కలిగిన వారికి జయం ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా అండి. ఒక మాట చెప్పాలంటే ఈ 10 ఆజ్ఞలు కూడా నిన్న ఈ మాట చెప్తూ ఐ వాజ్ జస్ట్ మెడిటేటింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంటెడ్ యాడ్ ఆన్ కరెక్ట్ ఆర్ యాడ్ ఆన్. నేను అన్నాను 10 ఆజ్ఞలు నీవు పాటిస్తాము నువ్వు పరలోకానికి వెళ్తామనే గ్యారంటీ కాదు. యేసు ద్వారంగా మాత్రమే నీకు నిత్య జీవం. యేసు ద్వారంగా మాత్రమే, వేరే ఏ దారి లేదు. చాలామంది అంటారు అనేక మార్గములు, యేసు కూడా ఒక మార్గం. ఏ చాయిస్ కావాలో ఆ చాయిస్ కోరుకోవచ్చు. ఏ మార్గంలో నీకు నచ్చిందో ఆ మార్గం ద్వారంగా మోక్షం చేరచ్చు అనుకుంటారు. నో, ఇట్ ఇస్ నైదర్ జీసస్ ఆర్ నో. వెళ్తే యేసు ద్వారంగా, లేకపోతే లేదు. ఇది సత్యం. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో 10 ఆజ్ఞలు పాటిస్తాం బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా? మరి ఎందుకు పాటించాలి? అది దేవుడిచ్చిన నియమము. ఈ భూమి పైన నువ్వు వర్ధిల్లాలంటే, ఈ భూమి పైన దేవుడు ఆయన కార్యాలు నీ జీవితంలో జరిగించాలంటే, ఈ భూమిలో నీవు వర్ధిల్లి ఆయన సాక్షిగా బ్రతకాలంటే, ఆయన నామాన్ని మహిమపరచాలంటే, నువ్వు అన్ని విషయంలో క్షేమముతో ఆరోగ్యముతో ఫలము కలిగి జీవించాలంటే ఇది పాటించు. ఎందుకంటే ఈ భూమికి తగ్గట్టుగా నేనిచ్చిన నియమం నీకు ఇది. ఈ నియమాలు పరలోకానికి కాదు. ఈ నియమాలు పరలోకంలో చల్లవు. అసలు పరలోకంలో ఈ నియమాలు అవసరం లేదు. అక్కడ వ్యభిచారులు ఉండరు, దొంగలు ఉండరు, అబద్ధికులు ఉండరు, ఇలాంటి వారు ఈ బ్యాచ్ అంతా ఎవరు ఉండరు. దేవుని దూషించేవారు అసలే ఉండరు. సో ఇది పరలోకంలో ఉండేవారికి కాదు. సో ఈ భూమి పైన కానీ నువ్వు ఈ ఆజ్ఞల్ని బ్రేక్ చేయి, నీకు పరలోకం లేదు. అర్థమైంద పాయింట్? క్రీస్తు ద్వారంగా నీకు పరలోకం, కానీ నీవు క్రీస్తుని అంగీకరించానని ఆజ్ఞల్ని బ్రేక్ చేసావా, పరలోకం లేదు. క్రీస్తుని నమ్మి రక్షణ పొందానని చెప్పి, క్రీస్తుతో నిబంధన చేశానని చెప్పి నరహత్య చేసావా? నరహత్య ఎందుకు చేస్తున్నావు? నీ సోదరుని ద్వేషిస్తున్నావు. ప్రేమ లేదు, ప్రేమహీనత, పగ, కక్ష. దేవుడు అంటాడు పరలోకం లేదు, లేదు. నరహంతకులు పరలోక రాజ్యము చేరరు. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. అబద్ధికులు వెళ్తున్నారా? మోసగాండ్రులు వెళ్తున్నారా? ఇంకెలాంటి వారు? ఆ బ్యాచ్ అంతా చూస్తే ఈ 10 ఆజ్ఞలు ఉన్న అంతా ఉన్నారు. అక్కడ పాత నిబంధనలు చూస్తే దేవుడు 10 ఆజ్ఞలు పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. తేడా కొట్టావా చంపేస్తానని పెట్టాడు. అక్కడ అదే జరిగింది. వారు తేడా కొడితే అక్కడికక్కడ శిక్ష, అక్కడికక్కడ మరణం, అక్కడికక్కడికి శాపము, అక్కడికక్కడ నష్టము. కానీ ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాము. నీవు అతిక్రమించినా కూడా ఇంకా నీ మీద శిక్ష రావట్లే. నీవు అంటున్నావు అతిక్రమిస్తామో పర్వాలేదు. నో నో నో నో. దేవుడు అంటున్నాడు అన్నీ కలిపి ఒకేసారి సెటిల్ చేస్తాను. కృపాకాలం అన్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు ఆజ్ఞ అతిక్రమం చేసో, నువ్వు పాపం చేసో, నువ్వు చేయొద్దన్నది చేసో, నువ్వు ఈ రీతిగా మా నామాన్ని వాడకూడదంటే వాడావు, నా నామాన్ని దూషణ తెచ్చావు, నా నామాన్ని అబద్ధ సాక్షిగా వాడావు, ఇవన్నీ చేసావు. ఇప్పుడు దేవుడు అంటే నీకు టైం ఇస్తున్నా. ఈ నూతన నిబంధనలు అది మనకున్న భాగ్యం. టైం ఇస్తున్నా, టైం ఇస్తున్నా నువ్వు ఒప్పుకుంటానికి. నేను మాట్లాడింది తప్పు అని చెప్పుకుంటానికి, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటానికి, నేను చూసింది తప్పు అని ఒప్పుకుంటానికి. ఒప్పుకున్నావా? దేవుడు అంటున్నాడు ఫర్గివెన్, కొట్టేస్తా. నువ్వు ఒప్పుకోలేదా? చేర్చి పెడుతున్నా, చేర్చి పెడుతున్నా ఒకేసారి శిక్ష. ఎందుకంటే ఈ భూమి పైన శిక్షలు చూసినప్పుడు చిన్న చిన్న శిక్షలు, కానీ ఆయన ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత శిక్ష చూస్తే ఏంటది? నిత్య అగ్ని. అక్కడ అగ్ని ఆరనే ఆరదంట. నిరంతరము అగ్నిలో కాల్తూనే ఉంటారంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్ ఈస్ ఇటర్నల్ డామినేషన్. సో ఈరోజు మనము ఈ నియమాలను నేర్చుకుంటాము కేవలం ఏదో లాభాన్ని సంపాదించుకుంటాం మాత్రమే కాదు, ఈ భూమిపైన చక్కగా బ్రతుకుతాం మాత్రమే కాదు, ఆయన రాజ్యానికి చేరతామా లేదా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారంటే, నాకు 10 ఆజ్ఞలు అక్కర్లేదు, నేను కృపతో రక్షించబడ్డాను, యేసు నామ నేను ధరించుకుంటే చాలు, ఎలా బ్రతికినా కూడా పరలోకానికి వెళ్ళిపోతా. అందుకని యువర్ సెయింగ్, యువర్ కాలింగ్ యువర్ షర్ట్, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవుని. దేవుని నియమము మారదు. నా నామము అక్కడ యావే అని చెప్పలే, ఆయన నామముని చెప్పాడు. ఆయన నామములో ఒక నామము యేషువా, జీసస్. ఈరోజు నీవు వాడుతున్నావు, ఐఎమ్ ఎ క్రైస్ట్ ఫాలోవర్, ఐఎమ్ ఎ జీసస్ క్రైస్ట్ ఫాలోవర్, ఆయన బిలీవర్, ఆయన నామానికి అవమానం చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు నేను ఊరుకోను అంటున్నాడు. నువ్వు అంటున్నావు నాకు ఇప్పుడు ఏం జరగలేదు కదా అంటున్నావు. ఇట్స్ ఆల్ టైం. ఈరోజు దేవుడు కృపనిచ్చాడు అన్నదప్పుడు, ఆయన క్షమాపణ ఇచ్చాడు అన్నదప్పుడు మనం గ్రహించుకోకపోతే అయిపోతుంది మన పని. దేవుని వాక్యం చూస్తానండి, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడితే కీడంట, కానీ ఆయన నామాన్ని నిజముగా వెతుకుతే, యథార్థముగా వెతుకుతే, ఆయన నామాన్ని యథార్థంగా పిలిస్తే మేలు, దీవెన, ఆశీర్వాదం, క్షేమము, సమృద్ధి. లేచి నిలబడండి. ఈ సమయంలో కానీ మీ జీవితంలో ఎక్కడైనా దేవుణ్ణి దూషించిన కార్యాలు జ్ఞాపకం వస్తే తండ్రికి చెప్పండి, సారీ నాన్న, సారీ సారీ నాన్న, నీ నామాన్ని వ్యర్థంగా వాడాను, క్షమించు నాన్న, నా తండ్రికి క్షమించయ్యా. మనుషుడి దగ్గర నుండి తప్పించుకోదామనుకున్నాను, నిన్ను బాధ పెట్టాను, క్షమించయ్యా. నీ నామాన్ని అపహాస్యం చేశాను, క్షమించయ్యా. నీ నామం అన్ని నామాల దగ్గర వ్యర్థంగా మాట్లాడానేమో, క్షమించు ప్రభా. నీ నామమ్మల్ని సామానంగా ఎంచానేమో, క్షమించయ్యా. నీ నామంలో ఏముందన్నానేమో, నన్ను క్షమించయ్యా. అవిశ్వాసంతో నీ నామాన్ని పలికుంటే క్షమించయ్యా. దేవా ఈరోజు క్షమించు, క్షమించు. దేవుని నామంలో జరగగలిగిన కార్యాలు ఇది జరగదన్నారా? You are using his word, his name in vain. Ayana naamanni avishwasamto palukutu avishwasamto ayana naamanni neechanginchute devudu oorkodandi. Ayana naamaniki saati evvaru leru. Ayana naamanni polustaniki evvaru leru. God is asking nannu evartho polchagalugutam. Ee roju mana jeevithallo mana kaligi undali ayana naamanni, mana kutumbala meeda kaligi undali ayana naamanni. ఆయన నామంలో క్షేమం ఉందండి, ఆయన నామంలో క్షేమం ఉంది. దెర్ ఇస్ ప్రొటెక్షన్ ఇన్ హిస్ నేమ్, దెర్ ఇస్ ప్రొవిజన్. ఆయన నామంలో మనకి సమస్తము తీర్చబడుతుంది. ఆయన నామమును మనం స్తుతించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. మన జీవితం ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలి. మన జీవితంలో ఆయన నామం ద్వారా జయం ఉంది. ఆయన నామాన్ని ధరించుకోవాలంట. దావీదు అంటాడు కదా, ఇదిగో జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని వస్తున్నాను. దావీదు దేవుని నామాన్ని ధరించుకుని పోయాడు, జయనిధి పొందుకున్నాడండి. మీరు ఎవరి నామాన్ని ధరించుకుని పోతున్నారు? నీ అంతటి మీరు పోతా అవ్వదు. గొలియాత నా అంతటి నేను వస్తున్నానంటది అవ్వదు. జీవము కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని పోతే జయమే. దేవుని నామంలో నిశ్చయంగా జయం అండి. ఎక్కడ ప్రభువా నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా, నీ నామాన్ని గణపరుస్తానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. నా జీవితంలో నా అక్కర్లన్నీ తీర్చు ప్రభా. చివరిగా యేసు నామములో ఏంటి మీ హృదయంలో ఉన్న భారం, మీ హృదయంలో ఉన్న ఆశ, మీరు కలిగిన వాంఛ, మీరు పొందుకోవాలని కోరినవి ఏంటది? దేవుని చిత్తంలో ఉన్నది ఏంటది? మీరు ఆ కావాలని ఆశపడేది మీ దేవుడు మీ జీవితంలో ప్రతి మేలు అనుగ్రహించే దేవుడు. మీరు పొందుకోవడానికి ఆశపడితే యేసు నామములు అడగండి. యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ అడుగుదాము, మీ సంతోషము పరిపూర్ణం అగునట్లు నా నామములో తండ్రిని అడగండి, అడగండి, అడగండి. మీకు సమయాన్ని ఇస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో విధానాల్లో వారికి సహాయం కావాలని కోరుచున్నారు ప్రభా. వారి జీవితంలో కావాల్సిన ప్రతి సహాయము, ప్రతి మేలు అయ్యా యేసు నామంలో మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నాము ప్రభా. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే ప్రభా నీకు వందనములు. సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనములు. సమస్తము ఘనంగా జరిగించే దేవా నీకు వందనములు. అయ్యా ఎవరెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో పరిపూర్ణత రావాలయ్యా, పరిపూర్ణత చూడాలయ్యా. అయ్యా కుటుంబాలు కట్టబడాలి, జీవితంలో మార్పు కలగాలి, బిడ్డలు వర్తిల్లాలి, బిడ్డల జీవితాలు ప్రయోజనకరంగా రావాలి. ఇక్కడ ప్రతి జీవితంలో అయ్యా నీ కార్యం, నీ ఆశ్చర్య సహాయాన్ని చూడాలి, పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం చూడాలి. నీ దీవెన హస్తము వారి తోడు ఉండాలి, అడుగు పెట్టే స్థలం వారు స్వతంత్రించుకోవాలి. నిన్ను కలిగిన వారు ధన్యులు అనేది అయ్యా మమ్మల్ని బట్టి లోకము తెలుసుకోవాలి ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారా జయము రావాలయ్యా, మహిమ రావాలయ్యా, ఘనత రావాలయ్యా. నీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి అయ్యా నీ సాక్షులుగా నిలబడే భాగ్యము మా అందరికి దయచేయి. గివ్ అస్ కాన్సిక్రేటెడ్ లైఫ్ లార్డ్, కాన్సిక్రేషన్ దయచేయి. నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, ఏర్పరచబడిన వారిగా బ్రతకాలి, వేరు చేయబడిన వారిగా బ్రతకాలి. అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి ఎక్కడ సిగ్గురాకూడదు ప్రభా, దయచేసి అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గురాకూడదు. దేవా మేము తప్పు మార్గంలో పడతాం, మమ్మల్ని కొట్టు తిట్టు శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా, విడిచిపెట్టద్దు ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టడం మా గతి ఏమవుతుంది ప్రభా? అజ్ఞానంలో ఇప్పటికే నీ నామాన్ని దూషించుంటే క్షమించు ప్రభా, తెలిస్తే దూషించుంటే క్షమించు ప్రభా. ఈరోజు కృపాకాలంలో మాకు అవకాశం ఇస్తున్నావయ్యా. అయ్యా మా తప్పులు ఒప్పుకుంటానికి, మా తప్పుల్ని సరిదిద్దుకుంటానికి, నేను చేసిన పాపాలు నీ దగ్గర క్షమాపణ వేడుకుంటానికి, నీతో సమాధానం పడి నువ్వు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటానికి దేవా ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందుకే నేను ధైర్యంగా అడుగుతున్నామయ్యా యేసు ప్రభా. అయ్యా నీ నామంలో మేము అడిగితే మాకు అనుగ్రహించబడుతుందన్నాం అయ్యా. మాకు కావాల్సిన విమోచన, మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన ఆశీర్వాదము, మాకు కావాల్సిన ధన్యత ఇదిగోనయ్యా నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. మా కొరకు మా నిమిత్తమై మా కొరకు తండ్రి కుడిపార్శ్వ కూర్చుని విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా ఇదిగోనయ్యా. ఈరోజు నీవు సర్వాధికారి అని అన్ని నామములకైనా పైనామంగా నీ నామం హెచ్చించబడిందని, నీ నామములో మాకు రక్షణ, మాకు విమోచన, మాకు నిత్య జీవం ఉందని నమ్ముతూ నీకు స్తోత్రములు చెబుతున్నాం యేసయ్యా. నీకు వందనములయ్యా. ఇదిగో అయ్యా నీవు నేర్పించిన రీతిగా తండ్రిని అడుగుతున్నాము తండ్రి. ఇదిగోనయ్యా నీ ప్రియ కుమారుడు చూపించిన మార్గము ప్రకారము నీ దగ్గరకు వస్తున్నామయ్యా. నీ ప్రియ కుమారుడు నేర్పించిన రీతిగా నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అయ్యా నీ నామం గణపరచబడుతుంది, నీ నామం పరిశుద్ధపరచబడుతుంది, నీకు సాటి ఎవ్వరూ లేదని తెలియజేస్తున్నాం ప్రభా. నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి. దేర్ ఇస్ నన్ లైక్ యూ. యూ ఆర్ గ్రేట్ లార్డ్, యూ ఆర్ గుడ్ లార్డ్, యూ ఆర్ లవ్. నీవే ప్రేమ అయి ఉన్నావయ్యా. ఇదిగో అయ్యా ఈరోజు పరమ తండ్రి మాకు కావాల్సిన ధైర్యం, మాకు కావాల్సిన శక్తి, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సిన ప్రోత్సాహము, మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన మార్గదర్శనము, మాకు కావాల్సిన సహాయము, మాకు కావాల్సిన జయము నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో అడుగుతున్నాము. అవునయ్యా క్షేమము యేసు నామంలో అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వారిని విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా యేసు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యావే, థ్యాంక్ యూ తండ్రి, తండ్రి నీకు వందనాలు. యెహోవా నిసి నీవు చూచుకున్న దేవుడివి, యెహోవా ఈరేవి నువ్వు చూచుకుని మాకు అనుగ్రహించే దేవుడి, ఎల్షడాయివి మాకు అన్ని అవసరతలను అక్కర్లన్నీ తీర్చే దేవుడివి. దేవా మమ్మల్ని పోషించి దేవా మా ధ్వజము విజయ ధ్వజముగా, యెహోవా నిసి అన్న ప్రకారం నిన్ను కలిగిన వారిగా, నీ ప్రజలుగా, నీ నామానికి మహిమ తెచ్చే జీవితముగా, ప్రత్యేకించబడిన ప్రారంభించబడి ఈ సంవత్సరముగా మా అందరి జీవితాన్ని దీవించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచు నామ తండ్రి.

0: ఎంతో విలువైంది, ముఖ్యమైంది క్యారెక్టర్. ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనం పరీక్షించుకోవాలి, హౌజ్ ఆర్ క్యారెక్టర్. మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ఇస్ క్లియర్. ఒక మనిషి క్యారెక్టర్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక మనిషిడు క్యారెక్టర్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, ఒక మనిషిడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట, లెక్క, తీర్పు. అదే రీతికి మనం చూస్తాము, ఒక మనిషిడు ఏం తలస్తాడో దాన్ని బట్టి తను బ్రతుకుతాడంట. దేవుడు తలంపులు ఎరిగిన వ్యక్తి మన తలంపులు తగినట్టుగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిగా మన మాటలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు, రెండవది మన తలంపులు తగినట్టుగా దేవుడు తీరుస్తాడు, మూడవది ఏంటంటే మన క్రియలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన యాక్షన్స్, మన క్రియలు, ఈ మూడుని బట్టే మనుషుడు విలువ ఉంది, ఈ మూడుని బట్టే మనుషుడికి స్థాయి ఉంది, ఈ మూడుని బట్టే మనుషుడికి ఘనత ఉంది. మనుషుడు మిమ్మల్ని గౌరవించాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. ఈ మూడు సరిగా ఉంటే బ్రతుకు ధన్యమండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31:10 చదివితే, ఈ గుణవతి అయిన భార్య దొరుకుతాం బహు అరుదు అంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, ఎన్ ఎక్సలెంట్ వైఫ్. వాట్ ఈస్ ఎక్సలెంట్? అంటే బ్యూటిఫుల్ వైఫా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ ఎక్సలెన్స్. గుణవతి అయిన భార్య, దట్ ఈస్ ద ఎక్సలెన్స్. యు సీ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య, టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దొరుకుతాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట. బహు అరుదు, చాలా కష్టం. అలాంటి వానికి, అలాంటి వ్యక్తి దొరుకుతామో, ఏం దొరికినట్ట అంట, ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ జ్యువెల్స్ అంట. నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేలంట. ధనము తెచ్చే భార్య కన్నా, ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ డూ యూ బ్రింగ్, ఏం తెస్తావు పెళ్లి చేసుకుంటే, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఆస్తి ఏంటి. స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నానండి, కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోవద్దు. బాగా చెప్పారు, మాకేం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. క్యారెక్టర్ కలిగి ఉండాలి, అన్నీ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ లివ్ రైట్, యూ విల్ డూ థింగ్స్ రైట్. సింపుల్, యూ విల్ డూ థింగ్స్ రైట్. వర్ష క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే. యూ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్ ఇన్ యువర్ లైఫ్. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ జ్యువెల్స్. గొప్ప నగల కన్నా, గొప్ప ధనం కన్నా విలువైందంట. కీర్తన 119:1 చదువుతామండి.
1: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి,
0: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి
1: నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు.
0: నిర్దోషముగా, నిర్దోషముగా, నిర్దోషముగా. యూసి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దేవుని వాక్యము మనకి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది, దేవుని వాక్యము ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో తెలియజేస్తుంది. క్యారెక్టర్స్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ కదా, ఇట్ ఈస్ అబౌట్ యువర్ వర్డ్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, ఈ మూడు దేని బట్టి ఆధారపడి ఉండాలి ఒక క్రైస్తవుడింది, దేవుని వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ప్రతి గృహంలో, ఈ లోకంలో చూస్తే ప్రతి కల్చర్, ప్రతి గృహము, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతము, ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే మిక్సెడ్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్, ఒక గొప్ప స్థాయి నుండి ఒక అల్ప స్థాయి నుండి అన్ని రకాలు కలిసి అన్ని రకాలు జీవిస్తారు. ఈరోజు ప్రభావం అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, స్కూల్లో కూడా. ఏంటి మిక్సడ్ కల్చర్స్? ఒక ఇంటిలో ఒక పదం, ఒక విధానంలో ఒక పద్ధతి తగినట్టుగా పెంచినా కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు, స్కూల్కి వెళ్తే పిల్లలు నేర్చుకోండి రాని పంపిస్తే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు, అక్కర్లేనిది నేర్చుకుంటారు, అవసరం లేనిది నేర్చుకుంటారు. మంచి ప్రభావితం కన్నా చెడు ప్రభావితం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట, ఎప్పుడు అది 100% ఎక్కువ ఉంటుందంట. సో మంచి ఒకటి చేద్దాం అన్నప్పుడు దానికి చెడు ఏంటి అనేది ఎక్కువ ఆలోచించాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ సైడ్. ఈరోజు చాలామంది ఒక సైడ్ ఆలోచిస్తారు. ఆల్వేస్ థింక్ టూ సైడ్స్. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ షోస్ టూ సైడ్స్. ఇదంటే ఇదేంటి, ఇది చేస్తే ఇదేంటి, ఓ ఇది చేస్తే వీరు సంతోషపడతారు, ఎవరు బాధపడతారు? ఎందుకంటే నువ్వు చేసేది అన్నిటికీ అందరూ సంతోషపడరు, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని సంతోషపడితే ఇంకోటి మండుతుంది, ఎవరాడు? సాతానికి. నువ్వు దేవుని మహిమపరిస్తే ఇంకోటికి అవమానం కలుగుతుంది, ఎవడాడు? సాతానుడు. నువ్వు దేవుని గణపరిస్తే ఇంకోటి నీ మీద పగపడుతున్నాడు, ఎవడాడు? సాతానుడు. నువ్వు సాతాన్ని మహిమపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు, జ్ఞాపకం చేసుకో. దేవుడు వాకి తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమో. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువి. నువ్వు లోక పద్ధతి తగినట్ బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువి. మీరు ఎవరి పక్షంలో ఉన్నారు? మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీరు ఎవరిని కనబరుస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరి సాక్షి బ్రతుకుతున్నారు? ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవేమై ఉన్నావు దాని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ ఎ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ, ఏదైతే నమ్ముతాడో దాని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము, దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారు ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారు ఉన్నామా, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం చూస్తే యూనో దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12.
1: నీ యవనమును బట్టి,
0: నీ యవనాన్ని బట్టి
1: ఎవడు నిన్ను
0: తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట?
1: మాటలోను.
0: నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? మాటల్లోను,
1: ప్రవర్తనలోను,
0: ప్రేమలోను, విశ్వాసములోను,
1: పవిత్రతలోను.
0: యు సీ, ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మన క్యారెక్టర్ లేకుండా ఎవరు మమ్మల్ని వెంబడించరు. అందరు నీ చుట్టూ రావచ్చేమో, కానీ నీ క్యారెక్టర్ సరిలేకపోతే మాత్రం నిన్ను వెంబడించరు తెలుసా. యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బీ బిహైండ్ యూ, దే డోంట్. సమ్ పీపుల్ సే ఫాలో మీ, నోబడి ఫాలోస్. బట్ ఇఫ్ సమ్వన్ ఇస్ ఫ్రూట్ఫుల్, ఇఫ్ సమ్వన్ ఇస్ ప్రాక్టికల్, ఇఫ్ సమ్వన్ ఇస్ రియలీ వర్త్ లివింగ్ ద లైఫ్, పీపుల్ విల్ ఆటోమేటిక్లీ ఫాలో. నన్ను ఎవరు గౌరవిస్తలేదంటే నీ క్యారెక్టర్ సరిలేదు. నువ్వు గౌరవించావు కాబట్టి నీకు గౌరవం లేదు. నువ్వు గౌరవిస్తే నీకు గౌరవం ఉంటుంది. యూ సీ పంక్చువాలిటీ, మనుషుడు సమయాన్ని ఫాలో చేసేవాడికి ఎప్పుడు గౌరవం ఉంటుంది తెలుసా. ఉద్యోగాల్లో మీరు కరెక్ట్గా టైం మెయింటైన్ చేయండి, మీకు గౌరవం ఉండకపోతే చూడండి. దేవునికి మీరు టైం మెయింటైన్ చేయండి. See if God not honoring you. Daniel mummarlo prarthana chesevadanta, and Bible lo chuste Gabriel vachinappudu Daniel tho cheppedi, Daniel you are esteemed by God. Oka translation lo untadi, you are honored by God. Devuni dwara gaurovinchabade vyaktivi nuvu. Enti devuni dwara gaurovinchabade vyakti? Nu mummarlo prarthana chestunavayya, నీ ప్రార్థన సమయాన్ని సరిగ్గా పెడుతున్నావయ్యా. ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. ఈరోజు దేవుడు మనల్ని చూసి యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అని చెప్పగలడా? సింపుల్ యాజ్ దాట్. మన క్యారెక్టర్ సరిగా ఉంటే మన తలంపులు, మన మాటలు, మన క్రియలు ఈ మూడు కరెక్ట్గా ఉంటాయి. మన తలంపులు, మన మాటలు, మన క్రియలను బట్టే మన జీవితం ఉంది. జాగ్రత్త, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరంలో దేవుడు మీకు జయం అవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఇస్ రైట్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈరోజు మనం అంటాము ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లైన్డ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి గుడ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ ఫాలో టైం నాట్ మీ. 10 మందిని ఫాలో టైం అంటున్నాం, మీరు టైం ఫాలో చేస్తున్నారా? 10 మందికి చెప్పేది మీరు చేస్తున్నారా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు విలువ అవ్వరు, గౌరవం అవ్వరు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరంట. పిల్లడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పేదానికన్నా నేనేం చూస్తున్నానో అదే చేస్తాను, నువ్వు ఎలా ఉన్నావో అలా చేస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేస్తాను. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. సింపుల్. ప్రతిరోజు లేచింది మీరు మోకరించి ప్రార్థన చేస్తారు, మీ పిల్లలు చూడండి ఏం చేస్తారు చూడండి. వాళ్ళు ఎవ్వరేం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా మోకాలు ఆటోమేటిక్గా చేస్తారు. దేవుని కృపను బట్టి మా పిల్లలకి నేను అదే నేర్పించా. నన్ను చూస్తారు, ఎందుకంటే పుట్టినప్పుడు మాతోనే పడుకుంటారు, మాతోనే ఎదుగుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే యూనో వారు చూసేది ఏంటి, మేము పొద్దుట లేచినట్టు మోకాళ్ళు ఎదుగుతాం. ఆ మోకాళ్ళు వేసేటప్పటికి ఈ పిల్లలు చూసి అలవాటు ఏమవుతుందో తెలుసా? మేము లేచి మోకరించేటప్పటికి కూడా వాళ్ళు ఎగుస్తారు, లేచి పక్కకు వచ్చి మోకరిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చి మోకరిస్తారు, ఇట్లా మోకరిస్తారు, బెడ్ మీద చేపెట్టి ఇట్లా తలకెళ్ళి మోకరిస్తారు, మోకాళ్ళ మీద వచ్చి. ఇట్ ఈస్ అ హ్యాబిట్. అదే మేము లేచి పొద్దుటే ఫోన్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మీరు తల పక్కన పెట్టి మీరేం చూస్తున్నారో చూస్తారు. సో బీ కేర్ఫుల్, వాట్ ఈస్ ద రోల్ మోడల్, వాట్ ఈస్ లైక్ మీరు చూపించే మాదిరి ఏంటి. బాలుడు నడవలసిన త్రో వాడికి నేర్పించాలంట, నేర్పించాల్సిన తల్లిదండ్రులు. ఇంట్లో ప్రారంభమయ్యేది, స్కూల్లో కాదు, స్కూల్లో కాదు, ఇంట్లో. ఇంట్లో బిడ్డ కరెక్ట్ క్యారెక్టర్ ఐడియాలజీలో పెంచబడితే స్కూల్లో వచ్చే ఎదుర్పులకి నిలబడగలుగుతాడు. ఇంట్లో పెంపకం, క్యారెక్టర్ టీచింగ్ డెవలప్మెంట్ లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో పోతారు. యు సీ, క్యారెక్టర్ ఇస్ నాట్ ఫాలోయింగ్ పాపులారిటీ. ఈరోజు చెప్పాలంటే దేవుని వాక్య నియమం మారదు. ఈరోజు లోకం చూడండి, మారిపోతూ ఉంటుంది. ఒకరోజు అంటారు ఇలా చేయకూడదు, ఒకరోజు అంటారు ఇది చేయొచ్చు, ఒకరోజు అంటారు లా అబార్షన్ చేయకూడదు, ఇంకో రోజు ఇస్తారు అబార్షన్ లీగల్. ఏం మారతలేదా? మారుతూనే ఉంది. లుక్ బ్యాక్. యు సీ, వరల్డ్ ఇస్ చేంజింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. యూ నీడ్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, మనం దేవుని వెంబడించేవారం అంటే ఆయన వాక్యాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారం జీవించాలి. తిమోతికి రాసిన 2:22 చదువుదామండి.
1: నీవు యవనేచర నుండి పారిపో,
0: నీవు యవనేచర నుండి పారిపో,
1: పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా.
0: ప్రభుతో ప్రార్థన చేయువారితో కూడా, ఒక్కసారి ఉండండి, ప్రభువుకి ప్రార్థన చేసేవారితో. ఇంకో మాటలు చెప్పాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ రైట్, చూజ్ యువర్ కమ్యూనిటీ రైట్, చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్. చాలా ముఖ్యం, చాలా ముఖ్యమండి. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకని బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ, ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేశారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊళ్ళకి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు, మేము ఉండే స్థలానికి స్కూల్కి ముందున్న స్కూల్కి చాలా దూరం, ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూలు, ఇల్లు స్కూలు, ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్గా ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా, వెళ్ళామా వచ్చామా, కానీ స్టాండర్డ్ చూడలే. ఎలాంటి వాళ్ళు, నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తా, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమ్మిష్, ఆల్ దట్ స్లమ్మిష్ అనేటప్పుడు స్లమ్లో ఉన్న వాళ్ళని తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వి మినిస్టర్ అమంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దాట్ అండ్ దే ఆర్ బ్రాట్ అప్ కరెక్ట్, కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు, నా యవన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవన కాలంలో, నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో భయము, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము, అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట బాగా, ఆలయంలో బయట బాగానుంది. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో, ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది, ప్రతిరోజు స్కూల్లో నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ అందరు చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది, నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్గా ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడో ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లాక్ ఉంటుంది కానీ బయట బయటికి సర్లే సర్లే సర్లే సర్లే దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాం ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయానో, ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేర్లు ఏంటి, నేను ఎవరిని, నేను ఎవరిని, నాలో సతమతం అయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకుంటా అప్పటికే ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీడిస్కవర్డ్, రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలాగున్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్, మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంటే అది మీ పొరపాటు, అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాన్ని పెంచలే. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్సైడ్. దేవుని వాటిలో చూస్తానండి, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ప్యాషన్స్, పర్స్యూ రైచియస్నెస్. చదవండి.
1: ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని,
0: నీతిని
1: విశ్వాసమును,
0: విశ్వాసమును
1: ప్రేమను,
0: ప్రేమను
1: సమాధానమును వెంటాడు,
0: సమాధానాన్ని వెంటాడు. సీ, దిస్ ఇస్ ఎ క్యారెక్టర్. ఏంటి వెంటాడాలంట? నీతిని,
1: విశ్వాసము,
0: విశ్వాసము
1: ప్రేమ,
0: ప్రేమ
1: సమాధానం,
0: సమాధానము. వీటిని వెంటాడు. అదేంటంట నెక్స్ట్? ఎవరితో కూడా? అలాంగ్ విత్ ద పీపుల్ హు ఆర్ విత్ ద ప్యూర్ హార్ట్. పవిత్ర హృదయము. పవిత్ర హృదయం అనేటప్పుడు యు సీ వి టాక్ హార్ట్, వి టాక్ అబౌట్ సైకి. అంటే హృదయం ఏంటి? ఆత్మ కాదు, హృదయం. హృదయంలో తలంపులు, హృదయంలో ఎమోషన్స్, హృదయంలో గతంలో వారన్న మాటలు, క్రియలు. సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులను స్నేహం చేసే వారు హృదయం ఎలాగుంది? వారు యథార్థంగా ఉంటున్నారా? ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతున్నారా? గర్వంతో మాట్లాడుకుంటున్నారా? ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా? యు సీ, గాట్ బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో సమయం గడుపుతున్నారు? మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తానికి వెళ్తున్నారు? ఈరోజు చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు, గాసిప్ పార్ట్నర్స్. గాసిపింగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చుని పలానా చెప్తారంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి వెళ్ళరండి అని చెప్పండి. సింపుల్. యు అలోయింగ్ ఎంటర్టైనింగ్ దట్ గాసిప్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. నేను మాట్లాడలేదు, అవును నువ్వు మాట్లాడలేదు, మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా. కట్టెలు వేసేంత వరకు మంట కాలుతూనే ఉంటుందంట. కట్టెలు తీసే, మంట ఆరుతుంది. అంతే పాయింట్. నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది అనుకుంటానండి. మ్యాచ్ స్టిక్ చిన్నది కాల్చావా, పుస్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలు అంటించండి, ఖాళీ కొలి కట్టెలు పెద్దది ఏంటి, ఏమవుతుంది? మంట ఇంకా పెద్దగా ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ అట్ యువర్ ఫ్యూయలింగ్. ఏంటి ఏంటి మీరు ఎక్కువ చేసేది? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా? లేక

ఇంటగ్రిటీ అన్నదప్పుడు మూడు విషయాలు, అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పాను క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ మూడు విషయాలు చెప్పింది మర్చిపోయారు చూసారా, తన మాట, తన తలంపు, తన క్రియ, ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఈ మూడు ఒకటి అంటాము ఇంటజాన మాట. ఇంటజాన మాట ఇంటగ్రిటీ. ఒక మనిషి ఇంటగ్రిటీ కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, ఎ మ్యాన్ విత్ ఇంటగ్రిటీ అన్నదప్పుడు, తను ఏం మాట్లాడుతున్నాడో ఏం తలస్తున్నాడో అదే చేస్తాడు. ఈజ్ వన్, తను మాట్లాడే మాట, తను ఆలోచించే విధానము, తను చేసే పని ఒకటే ఉంటుంది. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను అంటాడు. అంటే హీ సేయింగ్ ఐ హ్యావ్ ఇంటగ్రిటీ, నాకు వాల్యూ ఉంది, నాకు ఇంటగ్రిటీ ఉంది, నాకు గౌరవం ఉంది అంటాం తెలుగులో కావాలంటే. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తాము, ఓ ఇశ్రాయేలు, ద లార్డ్ గాడ్ ఇస్ వన్, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న మాట వస్తుంది. ఆ మాట చూస్తే వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. వాట్ హీ థింక్స్, వాట్ హీ స్పీక్స్, వాట్ హీ యాక్ట్స్. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి చిత్తము, తలంపు యేసు ప్రభు, వాకు ఆది ఎందు వాక్యం ఉండను, వాకు పరిశుద్ధాత్మ, క్రియ శక్తి, యునో దట్స్ అ పవర్, దట్ ఇస్ యాక్షన్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే, వన్ ఇన్ ఇంటగ్రిటీ, వన్ ఇన్ క్యారెక్టర్. సో ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఎరిగిన వారి మనము, మన క్యారెక్టర్ సరిగా ఉంది అన్నదానికి సాదృశ్యం ఏంటి, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే విధానం, మనం చేసే పని ఒకటిగా ఉండాలి. ఈరోజు నుండి హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ లైఫ్, జీవితంలో ఇంటగ్రిటీ కలిగి బ్రతుకుతే నిర్భయంగా బ్రతకచ్చంట. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే తలలోంచి ప్రభుత్వం మాట్లాడండ, ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి, హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్, మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి, మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకట, మనసులో ఒకలాగా బయట ఒకలాగా, మాటలు ఒకలాగా క్రియలు ఒకలాగా, చేస్తానని చేయకపోతామా, ఇస్తానని ఇవ్వకపోతామా, వస్తానని రాకపోతామా. యేసుప్రభు చెప్పలేదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు హృదయంలో ఏం తలస్తున్నావో అదే, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యూ హ్యావ్ టు బీ వన్, యూ హ్యావ్ టు బీ వన్ ఇన్ ఇంటెజర్, వన్ ఇన్ ఇంటగ్రిటీ. హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్ మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాన్ని జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమైనా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసుకునే కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుగ్రహించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు జరిగిస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు, మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావేమో, దేవుడు అంటున్నా, సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటగ్రిటీ నువ్వు కాపాడుకో. పరిశుద్ధంగా బ్రతుకు. నా వాక్కు తగినట్టుగా బ్రతుకు. నీ హృదయాన్ని భద్రపరచు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచు. ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించు, నీ హృదయాన్ని భద్రపరచు. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్. వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుత్వం మాట్లాడండి, దవ నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి, నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐ హావ్ ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్క్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈరోజు నీ పాదాలు జరుపుచున్నాం ప్రభా. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చేయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా.

చేస్తూ లేని కార్యాలు క్రియలు తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివేయ ప్రభా. నిన్న ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా, నీ వాక్ను పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా నీ వాక్ వింటున్న మేము మా జీవితాన్ని భద్రపరచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్ మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్ మమ్మల్ని సరిదిద్దేది అయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్ను వింటున్నారో వారికి కావలసిన నీ ఆత్మ సహాయం దయచేయ్యా, వారికి కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచేయ్యా, వారికి కావలసిన నీ శక్తి నీ అభిషేకం దయచే ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే, అన్ని విషయంలో ఆదరించి బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా నీ బిడ్డలను చూడయ్యా, ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు, దేవ కుటుంబాలను చూడు. కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచే, కుటుంబాలను నీ మహిమాత్వం వెప్పించే జ్ఞానం దయచే. దేవ ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువులు ఉంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దవా నీవు నిత్యుడగ తండ్రివి, నీవు సమాధానాధిపతివి. మా హృదయంలో మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మాకు సమాధానాన్ని దయచే, మా జీవితాల్లో మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే, మేము చేసే పనుల్లో సమాధానం దయచే. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా, కంగారు పాటుతో అలసటితో విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అయ్యా. మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ ఎందు ప్రభా, నీ ఎందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. విచ్ డ్రైత్ అవర్ బోన్స్ నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా మేము మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరము ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమైశ్వర్యము చెప్పున నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకునే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయ్యా. నిరీక్షించి వాటి నిజ స్వరూపాన్ని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం. మా విశ్వాసపు కార్యాలు క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతికి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని, ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన ఘనమైన సఫలత కలిగిన మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరుకి కనబరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట మా తలంపు మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యము తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా, ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంత ఎదురు చూస్తుంది నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ బిడ్డల కొరకు అయ్యా నీ మహిమ మా ఎందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడున్న మా అందరి జీవితంలో నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచునట్లుగా జీవించే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

అడిగిన క్షణమందే అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

యేసు జన్మం అరుణోదయం, మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

0: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు?
0: యశుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి
0: మాట్లాడేది
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగలు లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదా అన్న, ఈ పడగలు లెక్క లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి రెండుసార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని, హిందువులు అంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
0: క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా పెరిగినా కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచి ఉన్న దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు, ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు, అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి, నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే, ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుండే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమైనా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే, బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకు పెడుతుంటే యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతులు ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం అని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది నాకుంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే గనక నేను వెమ్లవాడ రాజన్నకు వెంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థకు ఏగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలు కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని,
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమవుతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
1: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు,
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఎన్ని దేవతలకు మనం బలార్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయాడు బల అయిపోయాడు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయనను ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బ్రతికి శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన, ఏడిచి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది,
0: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే గనక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటుంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్నకు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మపురికోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట వినానని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకురా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాను మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా, పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా, పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తున్నారు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తిని నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లె మెల్లె మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడు అని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకి మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతోని కాదు, నాతోని ఖచ్చితంగా నువ్వు వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా, తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల్లో ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగసాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లె మెల్లె మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముట్టి ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా, అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం ఇంకా నాకు. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెళ్ళు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళినా. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితలేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయినారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నాను. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఒకటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసినా ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్న కదా గేట్ బయటనే ఉంటాను, గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని ఆయన నేను రాను లోపలికి అన్న. ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్న నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్న కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగ్గాను ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరిని మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరిని మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకున్నా. తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫరమ్ను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫరమ్ పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద పడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుని ఇంకా చర్చలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా. హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మగా అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన. నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితం గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పినా, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే కొద్ది రోజులలోనే మా అమ్మాయి చనిపోయింది హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలన్నీ ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయిందని చెప్పి మొండిగా మాట్లాడినా.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు, ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను, పైకి రాలే, పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళీ ఒకరోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్న పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చేయాలని, కానీ అయినప్పటికీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే, దేవుడే మాట్లాడుతుండే స్వరంతో, దేవుని మాట లోబడంటే నేను అన్న కదా, అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు నాతో, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా అనువు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా, ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే, కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేను అన్నా. దావీదు కీర్తనలు 91 చదవంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th క్లాస్ చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 చదివిన, ఆ దావీదు కీర్తన 91 3 చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళీ అట్లా 6 గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది. ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత, ఇంకా గడిపిన తర్వాత ఏమైందంటే, మళ్ళీ అమ్మ అంటుంది కదా, దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతామంటే నేను అన్న కదా, నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడానికి ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే, ఆమన్నది కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించనా అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా, నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యి అంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దొమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబుల్ చదవరాదు, నేను చేయలేను, నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా, అట్లనే పని చేసుకుంటాను. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి పోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన. వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి అత్తు, శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే, సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్న కదా, దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం, మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు. సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్పి ఒకరోజు 6 మీటింగ్కి వెళ్ళిన. జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా, అబ్బా నాతో నేను చెప్పిండు, నన్నెందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన. కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్నెందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేటానికి, వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసుకో బ్రదర్, ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు, మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా, వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడిన. మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే, సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి, 40 నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా, మళ్ళీ నైటు 7 బయటకు వస్తుంటే ఇంకా చెయ్యొచ్చు చేయరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన ఆయన అంతా మాట్లాడాలి. ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే ఆయన 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా, ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా, ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరు అని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళా దేవుడిని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నం తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉంది అని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే, మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన, క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్న లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఎడుతుంది, కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగిన కదా ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలి అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు 1 సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, 1 సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు, అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారా మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మతలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలేదు, నమ్మలే. మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి, తెలుసుకోవాలని అంతే, కానీ నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చ్కి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుని, అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్, దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే, ఇంతే యేసు ప్రభు నువ్వు దేవుడువా, యేసు ప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో, ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నంటే సండే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు, ఏమని చెప్తుండంటే వెచ్చగాననుండు చల్లగాననుండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుంటే ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలి అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది, మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పని చేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతకని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర, కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు, ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా అట్లా అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుండా ఉండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా? ఒక యేసుప్రభు ఆ గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ అట్లా అట్లా ఉపాధి పనికి పోతుంటుంది, కరువు పనికి. పని చేసుకునే వ్యక్తులం, పని చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే, పైసలేం లేవు, ఉపాధి పని కోతుంటమి, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటమి. ఆమె అంది అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉన్నాయి అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్న కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అట్టెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు ఫాస్టరా అంది. ఇంకా నా నోటికి ఫాస్టరనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్ని అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెం కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యని అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తా అని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని 10,000 ఉన్నాయి ఇలా అంటే నేనన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకి ఎవరు ఎత్తారు 10,000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10,000 ఉన్నాయంటే నేనన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేను అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా ఇంకా ఇంకా ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది, తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నడుగా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చాను ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10,000 ఇచ్చిండు అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళా అంటే ఏమంటుందంటే మనకు పిల్లలు లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థం అని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక రెండుసార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతున్నారు నాకు, అసలు ఏంది అని మళ్ళా దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నాను. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమన్నయ్యరా అంటే, వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్ల కొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి ఎల్ల కొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టాల మీద వండుకున్నాం చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడివో తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా, అందరు దూషిస్తున్నారు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినారు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూపు అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా కొద్దిసేపు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరూ దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలియలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు ఎవరి కోసం ఎందుకో బతకదనుకుంటున్నావు ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటాను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం దీనస్థితి వచ్చింది. దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది మాట్లాడుకున్నాం వచ్చింది, ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు మనకు ఎవరు నడుపుతారు మరి, ఎప్పుడు ప్రార్థన నేను ఇంకా పని చేసుకోవా, పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే అట్నే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పినా, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు ప్రార్థన చేసుకో కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా అట్లా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వాళ్ళు ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక నలుగురు ఐదుగురు కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని. అప్పుడేం ఆపిచ్చి ఉండే అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంతా వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకుని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలు ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాగా ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చిరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, అనికి దేవుని పిచ్చలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుని ఎదగాల ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతని పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్నా కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి

లెక్క నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటుంది కదన్న, ఈ పడగలు లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుండగా ఆమె ఆమెలోకి వచ్చి, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ, ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త, ఆరుగురు రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా. ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఆరుగురికి రక్షణ ఇచ్చినామన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళే వాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మ అని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. ప్రార్థనకు వెళ్ళినాం, అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది, మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే, ఆ రోజు తెల్లారి, ఆ రోజు అక్కడనే ఉన్నాం, తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు, అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే, కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్ట్లో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినామని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్నా కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది, ఇంకా చేపించుకోకుండా 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుంది అయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతాను చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే, అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను, దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 20 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి, వెళ్ళిన దగ్గరలో చెప్తున్నా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు, ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినాయి, ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యా అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేనన్నా కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా,
నేనేం డబ్బు మీకు ఇవ్వలేను.

కదా ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు, నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము స్పాన్సర్ ఎత్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా, నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా, ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే, ప్రార్థన చేసుకుని కొంచెం కొంచెం మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్లకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పోయింది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ, ఒకరోజు తిందామంటే కూడా బట్టలు తిందామంటే బియ్యం లేకుండా, వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు. అందరు కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు, ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి, ఒక్కొక్కళ్ళు 50 కిలోల బియ్యం ఇవ్వటం, 25 కిలోల బియ్యం ఇవ్వటం, ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి, చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారినరు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు, అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే, సమస్తమును నాశితులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోని ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే, ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావు అని చెప్పి మాట్లాడారు.
తర్వాత అట్లా అట్లా అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది, అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీద ఎక్కడ అంటే చేయంగా చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నన్ను ఫోన్లో మాట్లాడుతుంది. ఒకరోజు ఏమన్నంటే దేవుడు నేను విలుస్తే నువ్వేం చేస్తావు అంటే అట్లా నన్ను విలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. ఆ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే ఒక నెలలాగా నిట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే నేను కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా దొలకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించినతోనని చెప్తే నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఒకరోజు కూర్చుండ పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోలే, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలి అని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే ఆయన ఏమన్నాడంటే నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదు అని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యం అంటే నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా నువ్వు, అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే దుబాయ్లో మనకేం తెలియదు కదన్న,
మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందిని మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయిన. ఈయన తీసుకొని ఇంకొక అతను ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఎవాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతాను, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దానంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇయ్యక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు దేవుడు గొప్పోడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైళ్ళకి పంపించిన నేను బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ కూడా ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్నారు రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన ఆయన పాస్పోర్ట్ అయినా గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్లు ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి వార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా, ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతి వెంట ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా, తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి ఆ పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య, నా దగ్గర షాపులు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను, అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు, ఆయననే ఈ ఆనంద్. నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినాయి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తుందకు వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా
నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి, ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.